ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 5వ రోజు. శ్రోతలకు శుభోదయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రతి ఇంట్లో కూడా తాబేలు పెంచుకోవడం అనేది చాలా మంచిది అని చెబుతూ ఉంటారు. అలాంటిది మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ అనేది జరిగింది, కానీ కూర్మ అవతారంలో మాత్రం అలా కాలేదు. క్షీరసాగర మథనంలో కూర్మ అవతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అదే అవతారంలో పూజలు అందుకుంటున్న ఒక ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఆలయం ప్రపంచంలో ఈ ఒక్కటి మాత్రమే ఉంది, తెలుసామే కదా. అయితే ఎన్నో అరుదైన ప్రదేశాలకు విశేషాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ఆలయం కూడా ఉంది. అయితే ఈ శ్రీ కూర్మ ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు, కానీ పురాణాల కథనం ప్రకారం అయితే పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండేవాడట. శ్వేతపూర్వం అనే పట్టణాన్ని పరిపాలించేవాడు అప్పుడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలట. ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకి భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడే వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండు అని చెప్పి ఆమె పూజ మందిరంలో విష్ణువుని ధ్యానిస్తూ ఉందట. ఓవైపు భర్త పిలుస్తూ ఉన్నాడు, మరోవైపు భక్తి. ఈ సంకట స్థితి నుంచి తనను బయటపడేయాలని విష్ణువు వేడుకుందట. ఇక క్షీరసాగర మథనంలో కూర్మ రూపమున దేవతలను ఆదుకున్న ఆయన ఆవిడను రక్షించడం కోసం అక్కడికి వచ్చారట. ఆవిడ ఆమె మొర విన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజువైపు రావడంతో అతడు భయంతో పరిగెత్తి ఓ పర్వతం పైకి ఎక్కాడట. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరాలు అడగడంతో అతను చెప్పింది ఈ దీని మూలంగా ఇలా జరిగింది అని చెప్పి పశ్చాత్తాపం చెందాడు. ఇక మరి ఆ ఆలయం కానీ ఆ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మళ్ళీ తెలుసుకుందాం. ఆ ఆలయం పేరేంటి అంటే కూర్మనాథ స్వామి వారి ఆలయం అన్నమాట, శ్రీ కూర్మ. ఏమంటారు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ FM ರೈನ್ಬೋ 101.9. ఇక శ్రీ మహావిష్ణువు తన భక్తురాలి యొక్క భక్తికి భంగం కలిగించిన తర్వాత ఎవరినైనా ఊరుకుంటాడో చెప్పండి. ఇక తను పశ్చాత్తాపం చెందిన తర్వాత తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో అటువైపుగా నారదుడు వచ్చాడు. శ్రీ కూర్మ మంత్రముడు జపించమని చెప్పాడనమాట. ఇక ఈ గంగా వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు నారదుడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటు శ్రీ విష్ణువుని పూజించాడు. ఓ రోజు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థగుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిచ్చాడట. దీంతో రాజు అక్కడే స్వామివారిని కొలువై ఉండాలని కోరాడు కూడా. విష్ణువు తన చక్రప్రయోగం చేసి ఓ వటవృక్షం వద్ద క్షీర జలంతో కూడిన కూర్మకుండాన్ని సృష్టించాడు. చక్రం వెళ్లిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేత శ్రీ కూర్మనాథునిగా స్వామివారు అక్కడ కొలువై ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ద్వాపర యుగ కాలంలో బలరాముడు శ్రీ కూర్మం దర్శనానికి వచ్చినప్పుడు అదే సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయన్ని లోనకి అనుమతించలేదట. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదు అని శపించాడట. అందుకే మరెక్కడా కూడా కూర్మావతారంలో మహావిష్ణువు ఆలయాలు ఎక్కడా లేవు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. అయితే శ్రీకూర్మంలో స్వామివారి విగ్రహం పడమటి ముఖంగా ఉండడం అనేది చాలా విశేషం. ఏ ఆలయంలో కూడా ఈ విధంగా రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తూ ఉంటాయి, లేవు అనమాట, ఎక్కడ ఉండవు, ఇక్కడ ఉంటాయి. ఆలయంలో దొరికిన చారిత్రాత్మక ఆధారాల ప్రకారం 4వ శతాబ్దానికి ముందే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది. అద్భుతమైన వాస్తుకలతో కనిపించే ఈ ఆలయంలో 108 ఏకశిలా రాతి స్తంభాలు కూడా కనిపిస్తాయి. ఒకదానితో ఒకటి పోలిక లేకపోవడం అనేది అసలు విశేషం. ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాథ స్వామివారు దర్శనమిస్తారు. ఇక అద్భుతంగా స్వామివారి దర్శనం కోసం అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అండ్ ప్రపంచంలో ఎక్కడ కూడా లేని ఆలయం శ్రీ కూర్మనాథ స్వామివారి ఆలయం, అది కూడా ఆ నారాయణుడి ఆలయం అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మన పురాణాలు కావచ్చు, వేదాలు కావచ్చు, రామాయణ మహాభగవద్గీతలు, ప్రతి ఒక్కటి కూడా మనకు ఏదో ఒకటి మన జీవితానుసార మన జీవితానికి సంబంధించింది అయినా, మన ప్రయాణంలో ఉపయోగపడేది అయినా, ఏదో ఒకటి మనకి ఏదో నేర్పిస్తూ ఉంటుంది. అలా త్యాగానికి ప్రతిరూపమైన ఆదర్శ కుటుంబం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేదైనా ఉంది అంటే అది రామాయణమే. ఈ కుటుంబంలో ఉన్న పాత్రలన్నీ కూడా ఉత్తమ లక్షణాలతో కనిపిస్తూ ఉంటాయి. ఆ పాత్రకు మన జీవన విధానానికి

ఈ చాలా వ్యక్తిత్వం అనేది ఉంటుంది, చాలా ముడిపడిపోయి ఉంటుంది. తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇందులో పితృవాక్య పరిపాలనతో ఖ్యాతి చెందుతూ ఉంటాడు. అనుబంధం, ఆత్మీయతలకు ప్రతీక ఎవరు అంటే లక్ష్మణుడే. అన్న బాటలో అన్న వెంటనే నీళ్ళ వెళ్ళిపోతూ ఉంటాడు. వదినను తల్లిలా భావిస్తూ ఉంటాడు. కష్ట సుఖాల్లో భర్త వెంటే ఉంటానని అడవికి బయలుదేరిన సీతమ్మ సహధర్మచారిణికి నిర్వచనం అయిపోయింది. అంతే, అందరికీ ఆదర్శం అయిపోయింది కూడా. అన్నకు చెందాల్సిన రాజ్యం తనకు వద్దని రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి పాలించిన భరతుడు నిస్వార్థానికి మచ్చుతునికి అని చెప్పుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి భక్తికి నిర్వచనం అని చెప్పుకోవాలి. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క విధానాన్ని ప్రతి ఒక్క నియమాన్ని ప్రజలకు చూపిస్తూ ఉంటుంది, భక్తులకు నిర్వచనంగా నిలుస్తూ ఉంటుంది. అలా మన జీవితంలో మనం ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు, మనం ఏదైనా సాధించాలి అనుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా మనం మన జీవన విధానాన్ని చక్కగా మనం కొనసాగించాము అంటే మనం మన జీవితానికి ఇతరుల జీవితానికి ఎప్పుడైనా ఒక విధంగా మనం ఉపయోగపడిన అవసరం లేదు. మనకే మనం సరిగ్గా ఉన్నాము అంటే అంతకు మించి ఏం కావాలి చెప్పండి? ఎలాంటి ఆలోచన లేకుండా, ఎటువంటి చెడు ఆలోచన లేకుండా, ఇతరులకు ఎటువంటి హాని కలిగించకుండా జీవించాము అంటే అంతకు మించిన జీవన విధానం ఇంకేది ఉండదు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ರೇನ್ಬೋ 101.9. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నారాయణపోతో జీవితం రంగలమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిజంగానే మన ఆలోచనలన్నీ కూడా కొన్నిసార్లు కొన్ని పనులు అవుతాయి అని అనిపిస్తుంది, అదే పని కొన్నిసార్లు కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు నేను చెయ్యగలనా అని మనసు కనిపిస్తూ ఉంటుంది. అదే మనసు నీకిది చేత కాదు లేదా నీ వల్ల ఈ పని కాదు అందరూ ఇలా అంటున్నారే అన్న ఆలోచనలతో మునిగిపోతూ ఉంటుంది. కానీ ఎలాంటి ఆలోచనలు ఉన్నా సరే, కొంతవరకు నెగిటివ్ మనల్ని నెడుతున్నా సరే, కాస్త పాజిటివ్గా నేను చెయ్యగలను అనే సంకల్పం మనలో ఉంది అనే భావం మనల్ని నడిపిస్తూ ఉంది అంటే ఎలాంటి పనులైనా చేసేవచ్చండి అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల, ఆలపించిన వారు శంకర్ మహాదేవన్. నువ్వు వస్తానంటే నేను వద్దంటే అన్న చిత్రం నుంచి చంద్రుల్లో ఉండే కొందేలు అంట అద్భుతమైన సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మరో సీక్రెట్ను చాలా కాలం క్రితమే ఫాలో అయ్యారు. అదేంటో తెలుసా? అదే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం అనమాట. ఇప్పుడు ఇదే పద్ధతి మళ్ళీ ట్రెండ్ అయిపోతుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా కుటుంబాలు కూడా రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి తాగుతూ ఉంటారు. శరీరాన్ని సహజంగా చల్లబరచడంలో ఇది చాలా సహాయపడుతుందట. ఇక వేడి గాలులు, తీవ్రమైన ఎండల సమయంలో అలసట, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో రాగి పాత్రలలో ఉంచిన నీరు అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే రాగి పాత్రలో నీటిని 6 నుంచి 8 గంటల పాటు నిల్వ ఉంచితే గనక ఆ నీటికి ప్రత్యేక గుణాలు వస్తాయట. నిపుణులు చెప్తున్న మాట, ఈ నీరు జీర్ణ వ్యవస్థను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. అందుకే చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో రాగి నీటిని తాగడం అలవాటుగా మార్చుకుంటున్నారు. దీనివల్ల గ్యాస్ కానీ, అజీర్ణం కానీ, అసిడిటీ కానీ ఇవి ఏ ఉన్నా సరే కొంతవరకు తగ్గించడంలో ఉపయోగపడుతుందని సాంప్రదాయ వైద్య పద్ధతులు సూచిస్తున్నాయి కూడా. కడుపులో సమతుల్య వాతావరణాన్ని కొనసాగించడంలో రాగి సహజ గుణాలు తోడ్పడతాయని చెప్తున్నారు. సో నైట్ మీరు పడుకునేటప్పుడు కాస్త ఆ నీటిని రాగి పాత్రలో దాచుకొని లైక్ నిల్వ ఉంచి మార్నింగ్ లేవ కానీ ఖాళీ కడుపుతో తాగే అని అంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే ఈ ఇంధనాలు, ఈ ఫ్రిడ్జ్లలో కానీ ఇలా చల్లటి నీళ్ళు తాగామంటే కొంతవరకు శరీరానికి హానికరంగానే మారుతాయి. కాబట్టి కుండలలో కానీ రాగి పాత్రలో కానీ నిల్వ ఉంచిన నీటిని తాగడానికి కాస్త సహకరించండి ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

వేసవి కాలం కాబట్టి ఎండలు బయట బీభత్సంగా ఉన్నాయి. ఎండలు బాగా మండిపోతున్న వేళ చల్లని నీళ్ళ కోసం అందరూ ఫ్రిడ్జ్ వైపు పరుగులు తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంత వేడి అంటే అంత చల్లటి నీళ్ళు కోరుకునే వాళ్ళు ఉంటారు. అసలు చల్లటి నీళ్ళను ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కాలంలో చల్లటి నీళ్ళు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మన పూర్వీకులు మాత్రం

ನಡಿ ಸಾಂಗ್ ವೆನಾರು. ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9, ರೈನ್ಬೋತೋ జీవితం రంగులమయం. కేవలం రాగి పాత్రల్లో మంచి నీటిని తాగడం వల్ల మన ఇన్నర్గా మన జీర్ణక్రియ కానీ అజీర్ణత కానీ ఏది తగిలినా అనారోగ్య సమస్యల నుంచి కాపాడడం మాత్రమే కాదు, రాగికి సహజ సూక్ష్మక్రిమి నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నమాట. ప్రాచీన కాలంలో నీటిని ఎక్కువసేపు పరిశుభ్రంగా ఉంచేందుకు రాగి పాత్రలే ఉపయోగించేవాళ్ళట. అయితే రాగి పాత్రలో కొన్ని గంటల పాటు నిల్వ ఉంచిన నీటిలో హానికరమైన సూక్ష్మజీవుల ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అందుకే పాత తరాలు రాగి పాత్రల నీటిని ఆరోగ్యానికి మంచివిగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫిట్నెస్పై దృష్టి పెట్టే వారిలో కూడా రాగి నీటిపై ఆసక్తి బాగా పెరుగుతుందట. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది కొంతమేర సహాయపడుతుందని నమ్ముతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఫిట్నెస్ బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా రాగి బాటిల్స్ వాడడం కానీ, రాగి పాత్రలలో నీటిని నిల్వ ఉంచుకొని తాగడం కానీ ఇవన్నీ కూడా అలవరుచుకుంటున్నారు. అలాగే బరువు తగ్గే ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా వారి యొక్క సమతుల్య ఆహారం, వ్యాయామాలతో పాటు రాగి నీటిని కూడా తీసుకుంటున్నారట. అయితే ఇది కేవలం ఇది తాగితేనే బరువు తగ్గుతారు అని అనుకోవడం మాత్రం సరైంది కాదట. ఇది తాగడం వల్ల కూడా కాస్త తగ్గవచ్చని చెప్తున్నారు, కానీ కేవలం ఇది మాత్రమే అనుకుంటే అసలు కుదరని పని. అండ్ వేసవికాలంలో చర్మం కూడా ఎక్కువగా దెబ్బతింటూ ఉంటుంది, చెమట కావచ్చు, కాలుష్యం కావచ్చు, అలాగే చాలా మనకి బాగా ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి చర్మం నిస్సత్తుగా మారుతుంది. అలాంటి సమయంలో రాగి నీరు చర్మానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నమాట. కొత్త కణాల ఏర్పాటుకు కానీ చర్మ మరమ్మత్తుకు కానీ రాగి ఉపయోగపడుతుందని కొందరు నమ్ముతున్నారు. అంతేకాదండో శరీర రోగ నిరోధక వ్యవస్థకు కూడా ఇది చాలా మద్దతును అందిస్తుందని చెప్తున్నమాట. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు కేవలం రాగి పాత్రలో నీటిని తాగడం వరకు మనం ఎందుకు ఆగకుండా ఉండాలి? తాగేయండి మరి, ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. శరీరానికి ఎంత ఆహారం అందించినా సరే కొంతవరకు చక్కెరలుండే ఆహార పదార్థాల వైపే మనసు ఎక్కువగా మలుస్తూ ఉంటుంది. పైగా తీపనంగానే ఆనందానికి ఆనందాన్నిచ్చే హార్మోన్లు ఏవైతే ఉంటాయో మన శరీరంలో అవే ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయట. అందుకే ఈ చాక్లెట్ క్రేవింగ్ అనేది శరీరంలో మెగ్నీషియం తగ్గినా తినాలనిపిస్తూ ఉంటుంది. చాక్లెట్లో ఉండే ఈ కొలీవాతో శరీరం దాన్ని భర్తీ చేసుకుంటుంది ఉంటుందట. అందుకే ఎక్కువగా మనకి చాక్లెట్స్ అనేవి తినాలి అనిపిస్తుంది నీరసంగా ఉన్నప్పుడు. అలాగే అలసటగా ఉన్నప్పుడు కూడా మనసు మళ్ళీది దీని మీదకే. అంతేనా, డిహైడ్రేషన్ అనిపించినా చాక్లెట్ తినాలనిపిస్తూ ఉంటుంది, నీరసంగా అనిపించినా చాక్లెట్ తినాలనిపిస్తుంది, ఆనందంగా అనిపించినా చాక్లెట్ మాత్రమే ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. నచ్చని వాళ్ళు కూడా ఉండుండొచ్చు, బట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అత్యధికంగా ఉంటారు. అందుకే దాన్ని చూసినా వాసన పీల్చినా సరే ఆ రివార్డ్ ఇచ్చుకోమంటూ మనసు పులకరించిపోతూ ఉంటుందన్నమాట. చూసారా, ఒక్క చాక్లెట్ తినాలనిపించడం వెనక ఎన్ని కారణాలు ఉన్నాయో. బట్ ఎక్కువగా మనం ఏది కూడా తినకూడదు అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎప్పుడు చెప్తూనే ఉంటాం కూడా. తినాలి అని అనిపించగానే గబగబా కొనేసుకొని ఆ కారణాన్ని కనుక్కొని దాన్ని ఎక్కువగా సరిచేసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువగా చాక్లెట్ తింటే ఇవన్నీ క్లోజ్ అయిపోతూ ఉంటాయేమో. మనకి అలసట అనిపించింది, కాస్త ఫ్రెష్గా అనిపించి ఉండొచ్చు, నీరసంగా అనిపిస్తే కాస్త ఉత్సాహం అనిపించవచ్చు, కానీ ఎక్కువగా చాక్లెట్ అనేది తినకూడదు ఏమంటారు. ఎక్కువగా తినకుండా దాన్ని భర్తీ చేయడం కోసం ఫ్రూట్స్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా మరేదైనా మీరు శరీరానికి రిఫర్ చేసుకున్నారు అంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈవేళ న్యూఢిల్లీలో జరుగుతుంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అంతర్జాతీయ సమస్యలపైన చర్చిస్తారు. గతేడాది వాషింగ్టన్లో జరిగిన క్వాడ్ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, కార్యక్రమాల అమలు పురోగతిని కూడా సమీక్షిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న పద్మ అవార్డులు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్ జరిగింది. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. తమిళనాడులో అన్నడిఎంకే అసమ్మతి వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరగదం కుమారవేల్, జయకుమార్, సత్యభామ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత అధికార పార్టీ తమిళగవెట్టి కడకం పార్టీలో చేరారు. జమ్మూకాశ్మీర్లోని గుల్మార్గ్ చిక్కుకుపోయిన పర్యాటకులందరినీ రక్షించే రెస్క్యూ టీమ్స్ గోండోల కేబుల్ కార్ వ్యవస్థలో నిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో బేస్ స్టేషన్ ఫేజ్ 1 మధ్య సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయి వెంటనే భారత సైన్యం, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు గుల్మార్గ్కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు 300 పర్యాటకులను సురక్షితంగా తరలించారు. రాష్ట్రంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళా వారోత్సవాలను నిన్న సచివాలయంలో ప్రారంభించడంతో పాటు బటన్ నొక్కి వర్చువల్గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. రోహిణి కత్తిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింతగా పెరిగింది. మరో 4 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ వాడ జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్లు తలపడతాయి. ధర్మశాల స్టేడియంలో రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్కి చేరుకుంటుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9:00.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

సంగీతం గౌరహరి, రచన కాసర్ల శ్యామ్, అలాగే ఆలపించిన వారు గౌరహరి. హనుమాన్ చిత్రం నుంచి పూలమ్మ చిత్ పిల్ల అంటూ ఒక మంచి ఫోక్ మెలడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే మీ లక్ష్మి. ఇప్పుడు సమయం అంటే ఎండాకాలం కాబట్టి ఎక్కువగా పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఉంటారు. అల్లరి అనేది మనకి కాస్త విసుగ్గా అనిపించినా సరే వాళ్ళ అల్లరిని ఇంకెన్ని రోజులు భరిస్తాను చెప్పండి. వాళ్ళ ధరలు వాళ్ళకి మారిపోతూ ఉంటాయి, వాళ్ళ పయనం అనేది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. కానీ కాస్త అల్లరి చేశారే అనుకోండి, వెంటనే ఆపుతారా, అల్లరి భరించలేకపోతున్నామంటూ గదా ఇస్తూ ఉంటారు కదా. అలా చిన్నారి మనసు ఎంత గాయపడుతుంది ఏంటి అనేది ఆలోచించండి ఒకసారి. ఒక రకంగా వాళ్ళ స్వేచ్ఛని కానీ వాళ్ళ భావోద్వేగాలను కానీ అడ్డుకున్న వాళ్ళమే అయిపోతాం. ఏంటి, చిన్నగా కసరించుకోగానే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయా, వాళ్ళ స్వేచ్ఛను అడ్డుకున్న వాళ్ళం అయిపోతామా మనం, మరి అల్లరిని ఎలా మనం వేగాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ పిల్లలు అన్నాక మాత్రం అల్లరి చేయడం అనేది సహజమే. మీరు కూడా మీ చిన్నప్పుడు చేసే ఉంటారు కదా. ఒకసారి చిన్న విషయాలపైన అవసరం ఉన్నా లేకున్నా సరే ఎక్కువ దృష్టి పెట్టడం అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ అల్లరి సహజమే అయినా సరే ప్రతిదాన్ని మనం పట్టించుకుంటూ ప్రతిసారి వాళ్ళని విసిగించుకుంటూ పోతున్నాము అంటే వాళ్ళ యొక్క అల్లరిని వాళ్ళ యొక్క ఆలోచనని మనం అణచిన వాళ్ళం అయిపోతామట. పిల్లలన్నాక పెద్దల్ని అనుసరించడం సహజమే కదా. అందుకే పెద్దల గొడవలు పిల్లల వరకు రానివ్వకూడదు, అవి తెలియకుండానే వాళ్ళపై ఒత్తిడి అనేది పెంచుతూ ఉంటుంది. ఇక ఏ పిల్లలకైనా సరే తల్లిదండ్రులే రోల్ మోడల్స్ కదా ఏమంటారు, మరి పెద్దలు ఏం చేస్తే చిన్నారులు కూడా అదే చేస్తారు. అందుకే భార్య భర్తలు ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించకుండా సానుకూలంగా ఉండాలి. అలాగే భవిష్యత్తులో వాళ్ళ ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. కాబట్టి వాళ్ళ అల్లరిని కూడా కాస్త అనుభవించాము అంటే, వాళ్ళ అల్లరిని కూడా కాస్త మనం ఎంజాయ్ చేసాము అంటే అల్లరి అనేది మనకి ఒత్తిడి కాకుండా ఉంటుంది, వాళ్ళతో పాటుగా మనకు కాస్త ఉపశమనంగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టనవసరం లేదు, పెట్టకండి కూడా ఏమంటారు. పెట్టామంటే ఎక్కువ ఇబ్బందులు మనకే మొదలవుతాయి, ఎక్కువ ఆలోచనలు మనకే మొదలవుతాయి ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏ చోటైన
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

సంగీతం ఇళయరాజ, రచన రాజశ్రీ, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర తలపతి చిత్రం నుంచి సుందరి నువ్వే అంటూ ఒక చక్కటి మెలడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

సంగీతం యువన్ శంకర్ రాజా, రచన వేటూరి, ఆలపించిన వారు ఎస్పి చరణ్. మన్మథ చిత్రం నుంచి కాదన్నా ప్రేమి అవుదినన్నా ప్రేమి అంటూ చక్కటి మెలడీ సాంగ్ విన్నారు.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పర్యటనకు వెడతారు. 3 రోజుల పాటు సిక్కింలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ సాయంత్రం గ్యాంగ్టాక్లోని నామ్గేల్ టిబెటాలజీ ఇన్స్టిట్యూట్ను సందర్శిస్తారు. రేపు నథులా కనుమ వద్ద సైనికులతో సమావేశమవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్లో పర్యటిస్తున్నారు. సరిహద్దుల వెంబడి భద్రతా సవాళ్లు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను అంచనా వేసేందుకు మధ్యాహ్నం బికనూర్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. కంప్రెస్ నేచురల్ గ్యాస్ ధరను పెంచాయి గ్యాస్ కంపెనీలు. కిలో సీఎన్జీ ధర 2 రూపాయలు పెరిగింది. ఈ ఉదయం 6 గంటల నుంచి పెంచిన తరమల్లోకి వచ్చింది. ఢిల్లీలో సీఎన్జీ ధర ప్రస్తుతం 83 రూపాయలకు చేరుకుంది. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇంధనం, ఎరువులు, విదేశీ మారకద్రవ్యం అనే 3 F-లపై దృష్టి పెంచాలని పిలుపునిచ్చారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ 37వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో నిన్న జరిగిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న సచివాలయంలో మహిళా వారోత్సవాలను ప్రారంభిస్తూ బటన్ నొక్కి వర్చువల్గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో పంట వ్యర్థాలను కాల్చవద్దని రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. పంట అవశేషాలను కాల్చడం వల్ల రైతులకు లాభాల కంటే నష్టాలు ఎక్కువ కలుగుతున్నాయని స్పష్టం చేసింది. పంట వ్యర్థాల దహనంతో నేలలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా నశిస్తాయని, దీంతో భూసారం దెబ్బతింటుందని అధికారులు హెచ్చరించారు. ఉత్తర భారతదేశంలో 2-3 రోజుల పాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వియత్నాంలోని డనాంగ్లో జరిగిన ఏషియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు నిన్న 2 స్వర్ణ పతకాలు సాధించారు. 57 కిలోగ్రాముల విభాగంలో అక్షయ్ కజకిస్తాన్ ప్రత్యర్థిని 4-2 తేడాతో ఓడించగా 97 కేజీల విభాగంలో విక్కి ఉజ్బెకిస్తాన్కు చెందిన ప్రత్యర్థి పైన 7-5 తేడాతో నెగ్గి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 10 గంటలకు.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: గుర్రమెక్కు గుర్రువ ఎంతసేపు ఒకటే ధరువ శిశువ శిశువ చెప్పినట్టు వినవా కుడి అడవైతే పొడవ
1: ఏం పర్లేదు

పార్టీ రైటు చేసేది అంటా గురువా? ఇంతే కదా, అంతే గురు. ఇంకో చీరు చెప్ప గురు. పట్టు చీర కట్టబెట్టి చెంగు పడుతు పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒట్టు పెట్టు. అంతే చీరు వారే గురు. చల్ ప్యారే చీరు.

0: ದಾಂಕ ತಕ್ಕದ್ದನ್ನ ಗುರುವ ಗುರುವ ನೀ ಶಿಶುವ ಶಿಶುವ.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ FM ರೈನ್ಬೋ 101.9 ಆ ರೈನ್ಬೋತೋ ಜೀವಿತಂ రంగలమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. ఇప్పుడు ఎండాకాలం అనేది కేవలం సాధారణ సమయంలోనే ఎండ అనేది 7కి అలా మొదలవుతూ ఉంటుంది. ఇప్పుడేంటో 5ంటికే ఎండాకాలం ముందుగానే వచ్చేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే పగటి సమయం ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ ప్రస్తుతం వేడి ఎక్కువగా ఉంది, తీవ్ర స్థాయిలో ఉంది. అది కూడా ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటడంతో వడగాలుల వల్ల ప్రజల పరిస్థితి అనేది చాలా దారుణంగా మారుతుంది. బయట తిరిగే వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా అదే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. సో ఇలాంటి సమయాల్లో శరీరాన్ని కాస్త చల్లగా ఇంకొంచెం హైడ్రేటెడ్గా చేసుకోవడం చాలా అవసరం మన శరీరానికి. ఈ వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి ఖచ్చితంగా దేశీయ లేదా సహజ పానీయాలు అనేవి తాగడానికి శరీరం అనేది ఎక్కువగా ఆశపడుతూ ఉంటుంది, అవసరాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇక సహజంగా తయారు చేసుకునే పానీయాలు తాగడం అనేది శరీరానికి అత్యంత ప్రయోజకరం కదా. శరీరంలో శక్తిని కానీ శరీరాన్ని చల్లబరుచుకోవడం కూడా ఇప్పుడు మనకి చాలా అవసరం. అయితే పట్టణాలు నగరాల్లో సమ్మర్కి కూల్ డ్రింక్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో వీటి వల్ల కాస్త కూల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లోని అనేక ఇళ్లలో బెల్లం పాకం అనేది షర్బత్గా చేస్తూ ఉంటారనమాట. ఈ దేశీయ పాకాన్ని ప్రతిరోజు తయారు చేసుకుంటూ ఉంటారు, తాగుతూ ఉంటారు కూడా. జలూర్కు చెందిన గృహిణి మీనా కుమారి కూడా వేసవిలో ఇలా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆవిడ షేర్ చేసుకుంది. ఇలా రసాయనాలు తాగడం మూలంగా

మన శరీరంలో ఉన్న ఈ ఆ కెమికల్స్ ఉత్పత్తి చెందడం కానీ లేదా అనారోగ్యం పాలు అవ్వడం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి బెల్లం పాకం తయారు చేసిన ఆ పానీయం తాగడం వల్ల ఎక్కువగా మనకి ఖర్చు అవ్వదు, అలాగని ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే రుచికరంగా కూడా మారుతూ ఉంటుంది. మార్కెట్లో లభించే రసాయన పానీయాల కంటే ఇంట్లో తయారు చేసిన పాకం కాస్త రుచిగా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఏమంటారు, అందులో ముందుగా 4 నుంచి 1-5 టీ స్పూన్ల బెల్లాన్ని దంచి తీసుకొని బెల్లం బాగా కరిగేలాగా 5-10 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టుకొని దాన్ని ఆ తర్వాత కాస్త అందులో కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వేసుకొని తాగారంటే సరే సరే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. బయట మనం ఇలా మిశ్రమంగా తయారు చేసినవి కానీ లేదా ఇలా రసాయనాలు కలిపి తయారు చేసినవి కానీ తాగి అనారోగ్యం తెచ్చుకోవడం కంటే ఈ విధంగా పాకం తయారు చేసుకొని తాగడం బెల్లం ఇంకా శరీరానికి జీర్ణక్రియకి రక్తశుద్ధికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా ప్రయత్నించండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగుల భయం విత్ ఆర్చే మీ లక్ష్మి. మనం ఎంత ఆలోచించినా సరే, ఎన్ని పనులలో విజయం సాధించినా సరే, ప్రతి పని చేసేటప్పుడు మన ఆలోచనలు అనేవి కొత్తగా ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఎవ్వరు ఎటువంటి తలపెట్టినా సరే, ఎటువంటి నెగిటివ్ మన వైపుకి వచ్చినా సరే, ఎటువంటి పాజిటివ్ మనకు వచ్చినా సరే, వాటిని మనం స్వీకరించే విధంగా ఉండాలి. అలాగే అంతే విధంగా అలర్ట్గా కూడా ఉండాలి. ఎంతటి బలం కలిగిన సింహమైనా సరే, ఏమరపాటుగా ఉంది అనుకోండి, తనని తాను రక్షించుకోలేకపోతూ ఉంటుంది. ఒక చిన్న నక్క చేతిలో కూడా మోసపోయి ప్రాణాలు కోల్పోవలసి కూడా వస్తుంది. యుద్ధరంగంలో మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఆ శిఖండి చేతిలో మనం భీష్ముడిని కోల్పోవలసి వచ్చిన పరిస్థితులు వస్తాయి. నిద్రిస్తున్న పెద్ద పురుని గొర్రె వధించినట్లే అయిపోతుంది. ఇలా దుర్యోధనుడు భీష్ముడి రక్షణ గురించి తన సైన్యానికి సూచించాడనమాట. ఇవన్నీ కూడా పోల్చుకుంటూ కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధులవుతూ దుర్యోధనుడు భీష్ముని పరాక్రమం గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో కొన్ని మాటలు పలికాడట. ఏమని అంటే, ఎంతటి బలవంతుడికైనా సరే నిరంతరం అప్రమత్తత, అలర్ట్ అనేది చాలా అవసరం. రాజకీయ నాయకులైనా సరే, బలవంతులైనా సరే, ఎంత సక్సెస్, ఎంత విజయం ఉన్నా సరే, ప్రతి పని చేసేటప్పుడు అప్రమత్తత అనేది అవసరం. ఇటు నుంచి ఏం జరుగుతుందనే తెలియదు కదా. సో ఏమరపాటు వల్ల తమకంటే బలహీనులైన శత్రువుల చేతిలోనే ఓడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే భీష్ముడు గొప్ప యోధుడు. ఆయన ముందు సాక్షాత్తు పరశురాముడు కూడా నిలవలేకపోయాడు. అంతటి వాడైన భీష్ముడు, నాకు శిఖండి ఎదురొస్తే నేను యుద్ధం చెయ్యను, ఆ అదును చూసి శత్రువు నన్ను సంహరిస్తాడు అని తన మరణ విషయాన్ని దుర్యోధనుడితో పలికాడనమాట. అందువల్లే భీష్ముడి విషయంలో అత్యంత జాగ్రత్త వహించమని తన సోదరులకు కానీ సైన్యానికి కానీ సూచిస్తాడు. ఇక శిఖండి ఎదురు పడకుండా భీష్ముడికి అడ్డుగా నిలబడమని సూచిస్తాడు కూడా. ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక క్షణం అజాగ్రత్త అనేది తప్పదు. ఆ అజాగ్రత్త సమయంలోనే శిఖండి ఎదురు పడ్డాడు. ఆయన పడ్డం వల్ల భీష్ముడు యుద్ధాన్ని విరమించాడు. అర్జునుడైతే బాణాలతో నేలకొరిగాడు. అదే భీష్ముడు అక్కడ కాస్త అప్రమత్తంగా ఉన్నా సరే, శిఖండి కనిపించకుండా ఆ పరిస్థితిలో ఉన్నా సరే, కొంచెం అక్కడి నుంచి ఆ యుద్ధం నుంచి ప్రమాదం నుంచి బయటపడవచ్చు కదా. మనం ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి ప్రతి క్షణం మనం అప్రమత్తంగానే ఉండాలి. మనం చేసే పనులలో, మనం ఆలోచించే ఆలోచనలలో ఖచ్చితంగా అలర్ట్గా ఉండకపోతే

ఈ ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచో మనల్ని వెన్నుపోటు పడడమో ఎదురుదెబ్బ తగలడమో ఏదో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఇదంతా కామన్, కానీ కాస్త మనస్సుకి నెమ్మదిగా చెప్పుకుంటూ మనకి మనం వాటిని స్వీకరించుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి అంతే. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. ఇప్పుడు ఏం జరిగినా సరే, కెరీర్ అయినా, అందమైన, ఆరోగ్యమైన, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సూచనలైనా, సలహాలైనా, ఏ విషయమైనా సరే, ఒకప్పుడు సలహాలని పెద్దవాళ్ళనో లేదా స్నేహితులనో లేదా తల్లిదండ్రులనో ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎవరి మీద ఆధారపడకుండా తమకు తాముగా ఆలోచనలు ఏర్పరచుకుంటూనే ఎవరిని అడుగుతున్నారో తెలుసా? ఏఐ ప్లాట్ఫామ్లను లేదా ఆన్లైన్ కమ్యూనిటీలను లేదా డిస్కషన్ ఫోరంలను. ఇలా ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకు వేరే వాళ్ళను అడగకుండా కేవలం సోషల్ మీడియాను మాత్రమే ఎందుకు వాళ్ళు చేరుతున్నారు, ఎందుకు సోషల్ మీడియా ద్వారా ఆధారపడుతున్నారు అని అంటే, అందరూ బిజీ అయిపోయారు, ఒకరికొకరికి ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలను వినే ఓపిక ఎవరికి ఉంది చెప్పండి? పోనీ విన్నా సానుకూలంగా స్పందిస్తారా అంటే చాలా తక్కువైపోయింది. మన వైపే మాట్లాడతారు అన్న నమ్మకం కూడా లేకుండా పోయింది. అయితే ఈ బరువును దింపకపోగా మనపై మనకే కొత్త సందేహాలు ఏర్పడేలా చేస్తూ ఉంటారు, లేదా నెగిటివ్గా ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తారు. నీకు ఈ పని అవసరమా, ఎందుకు చేస్తున్నావు, ఇలా చేస్తే ఏమైనా అవుతుందేమో అన్న కొత్త కొత్త ఆలోచనలు అనేవి తీసుకొస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు, ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు

అని చెప్పి ఆన్లైన్ కమ్యూనిటీలను అడిగి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా మనకి ఏదైనా సలహా కానీ ఏదైనా సందేహాలు కానీ తీర్చాలి తీర్చుకోవాలి అనుకుంటే కనుక వెంటనే ప్లాట్ఫామ్లో అడుగుతున్నారు. ఎలాంటి సందేహమైనా బిడియన్ లేకుండా అడిగేయచ్చు. ఇంకా మనకి ఎటువంటి ఆలోచన అయితే కావాలి, ఎటువంటి సమాధానం అయితే కావాలి, దాన్ని మనం వెంటనే తీసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్లను వెతుకుతున్నారే. కానీ మనం ఏది మాట్లాడినా ఒకరిని బతిమలాడాల్సిన అవసరం ఉండదు, మెప్పించాల్సిన అవసరం ఉండదు, ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ వాటిలో మనకు నచ్చింది ఎంచుకోవచ్చు కదా. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లను ఆశ్రయిస్తూ ఉన్నామంటున్నాం. కానీ మనసులోని భారాన్ని తెంచుకోవడం కానీ తుంచుకోవడం కానీ చేసుకోవడం మంచిదే, కానీ అతిగా ఆన్లైన్ల మీద ఆధారపడడం తప్పంటున్నాను ఇప్పుడు. పైగా ఎంతమంది అంటే ఈ సమస్యను మేము ఎదుర్కొన్నామని కానీ ఎన్ని సలహాలు ఇచ్చినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి, అవసరమైతే నిపుణుల ద్వారా తీసుకోవాలి. కానీ ఎంత ఆన్లైన్ ప్లాట్ఫామ్ మనకి ఎన్ని సలహాలు ఎన్ని సందేహాలు ఇచ్చినా సరే ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చే సందేశాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు, లేదా వాళ్ళ యొక్క అనుభవం నుంచి మనం పిక్ చేసుకుందే కావచ్చు, కానీ నలుగురు ఐదుగురిని అడగండి కొత్తగా ఏదైనా ఇది నువ్వు చేయలేవు లేదా ఇది నువ్వు సాధించలేవు అనే నెగిటివ్ కామెంట్స్ ఏదైనా వచ్చినాయి అంటే ఇంకో 10 మందిని అడగండి. మీకు కావాల్సిన సమాధానం వచ్చేంతవరకు ప్రయత్నించండి. ఆ సమాధానంలో ఎంతవరకు నిజమవుతుంది అనేది కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నామంటే వీటన్నింటి పరిస్థితులకు వరకు వీటన్నింటి దగ్గర మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఎంత సోషల్ మీడియా హైలైట్ అయినా సరే మనకి మనమే బాస్. ఏమంటారు?

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలకి స్వాగతం. క్వాడ్ విదేశాంగ మంత్రులు కాసేపట్లో న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత, పశ్చిమాసియా సంక్షోభంతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపైన చర్చిస్తారు. ప్రాధాన్యతా రంగాలలో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ సిక్కిం పర్యటనకు వెళ్తారు. 3 రోజుల పాటు సిక్కింలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. సాయంత్రం గ్యాంగ్టక్లోని నమ్గ్యాల్ టిబెటాలజీ ఇన్స్టిట్యూట్ను సందర్శిస్తారు. రేపు నతులాలో సైనికులతో సమావేశమవుతారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడాలో పర్యటిస్తున్నారు. ఒట్టావాలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై చర్చలు జరిపామని పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం త్వరగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఉంటే ఇమిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. అనుమానిత కేసులు ఉన్నట్లయితే వారిని విమానం వెనుక భాగానికి తరలించాలని సూచించింది. కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను పెంచాయి గ్యాస్ కంపెనీలు. కిలో సిఎన్జీ ధర 2 రూపాయలు పెరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో సిఎన్జీ ధర ప్రస్తుతం 83 రూపాయలకు చేరుకుంది. ఉత్తర భారతదేశంలో 2-3 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లోనూ రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. వియత్నాంలోని డా నంగ్లో జరిగిన ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. నిన్న 2 స్వర్ణ పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో అక్షయ్ కజకిస్తాన్ లెజ్లర్ ఎలమన్ అమంగెల్దియేవ్ను 4-2 తేడాతో ఓడించారు. 97 కేజీల విభాగంలో విక్కీ ఉజ్బెకిస్తాన్ ప్రత్యర్థిని 7-5 తేడాతో నెగ్గి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: Rainbow 101.9.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: బాబు నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళివచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షతన వహిస్తున్న ఈ సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఉమ్మడి కార్యకలాపాలపై చర్చించే నిర్ణయం తీసుకుంటామని, ప్రపంచంలోని అనేక సవాళ్లపై చర్చిస్తామని జైశంకర్ తెలిపారు. దేశ నిర్మాణ బాధ్యతను యువతరం తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. సరికొత్త ఆవిష్కరణలతో 2047 నాటికి వికసిత్ భారత్ కలను యువత సాకారం చేయాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ పదవీ కాలం ముగిసిన గ్రామ ప్రధానులను గ్రామ నిర్వాహకులుగా పొడిగించింది. దీంతో రేపటి నుంచి గరిష్టంగా 6 నెలల పాటు లేదా కొత్త సంఘాలు ఏర్పడే వరకు గ్రామ నిర్వాహకులుగా పనిచేయనున్నారు. పంజాబ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నెల 29న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. బటన్ నొక్కి వర్చువల్గా 8,000 ఇందిరా స్త్రీశక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతుంటే ఇమ్మిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. శాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గ్రూప్ బి ప్రారంభ మ్యాచ్లో భారత్ 11-0 తేడాతో మాల్దీవులను చిత్తుగా ఓడించింది. గోవాలోని మర్గావ్లో నిన్న జరిగిన మ్యాచ్లో అవేకా సింగ్ 4 గోల్స్ చేసింది. ప్రియాంక నవోరెం, కరిష్మా చెరో 2 గోల్స్ సాధించారు. ఐపీఎల్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాల స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు వెళ్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: दिलाती हैं कि हमें शीर व शकर की तरह होना चाहिए। तो आइए आगे बढ़ते हैं और हम हमारा जो दूसरा नगमा है वो सुनते हैं, लेकिन उससे पहले लेंगे एक छोटा सा ब्रेक। ब्रेक के बाद आपकी जिंदगी के लिए धीरे धीरे से हम गाने खोलेंगे। So stay tuned and stay alive. You have tuned to this wonderful station, Akashvani Hyderabad on FM 101.9 MHz.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: పాటైనా
1: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
2: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
1: మనసునే మీటకే నేస్తమా
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

FM Rainbow 101.9. నిన్నటి నుంచి నా మనసులో ఒకటే పాట వినిపిస్తోంది. ఏం పాట తెలుసా? ఆహా ఏమి రుచి!

మైమరచి అని. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం, రంగుల మయం. మరి ఇంతకీ నా మనసులో ఏ పాట వినిపిస్తుందో ఏంటో ముందుగా పాట వినిపిస్తాను. ఆ పాట వినిపించిన తర్వాత నా మాట అయితే మీరు వింటారు. వింటూనే ఉండండి. జస్ట్ని హైదరాబాద్, నేను ఆచిరిన్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం, రంగుల మయం.

వరల్డ్స్ ఓల్డెస్ట్ కర్రీ ఏంటో తెలుసా? వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జేష్ని హైదరాబాద్ వింటున్నారు ఆర్జే రేణుతో. మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట. తెలుసా మీకు కూరగాయల్లో వంకాయలు ఒకటి అని మనకైతే తెలుసు, కానీ ఇన్నేళ్ల చరిత్ర ఉందని తెలుసా? తెలియదు కదా. వంకాయలతో ఎలాంటి రెసిపీలు చేసినా కూడా అమృతం అనే చెప్పాలి. సరిగ్గా వండితే చికెన్ మటన్ కూడా అవసరం లేదు, అంత రుచిగా ఉంటాయి వంటలు వంకాయతో. వంకాయలతో పచ్చళ్ళు, స్నాక్స్, కూరలు తయారు చేస్తూ ఉంటారు, అంతే ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఎక్కువగా గుత్తి వంకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం కదా. ఈ కర్రీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా నోట్లో వేసుకుంటే వంకాయ ఇలా కరిగిపోతుంది. ఆహా, చెబుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. అదే మరి ఈ గుత్తి వంకాయ మహిమ. ఈ గుత్తి వంకాయ కర్రీని పలు భాష

లో పలు రకాలుగా పిలుస్తారు, అలాగే చాలా రకాల స్టైల్లో తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కర్రీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఈ కర్రీకి ఏకంగా 4000 ఏళ్ల చరిత్ర ఉంది. అదేంటబ్బా అని షాక్ అవుతున్నారు. మరి దీని చరిత్ర గురించి నెక్స్ట్ చెప్పనా? నవనవలాడే మన శివంగి గురించి తెలుసుకునే ముందు ఈ పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి FM 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: FM Rainbow 101.9.

ఈ పాట ఏ సినిమాలో మీకు తెలుసా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, భానుమతి గారు కలిసి పాడిన పాట. భానుమతి గారి వాయిస్ విని చాలా రోజులైంది పాటల్లో. మంచి సాంగ్ విన్నాము. అయితే ఇవాళ నవనవలాడే శివంగి కూర గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుందనే అనుకుంటున్నాను. ఎనీవేస్, వింటూనే ఉన్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. బైగన్ కర్రీకి 4,000 ఏళ్ల వయసు. నిజమే, ప్రముఖ సెలబ్రిటీ షెఫ్ కునాల్ కపూర్ తన సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఒక రీల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ రీల్ నెటింట వైరల్గా మారింది. ఏంటంటే, ఇందులో అత్యంత పురాతనమైన బైగన్ కర్రీ గురించి చెప్పారు. ఇది 4,000 ఏళ్ల నుంచి మానవజాతి తింటున్నటువంటి ఒక వంటకం అని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఎలా తెలిసిందా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా, అదే ఇంకా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలా తెలిసిందంటే, హర్యానాలోని ఫర్మానా ప్రాంతంలో హరప్పా నాగరికత ఆనవాళ్లు లభించాయన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిపై నిపుణులు మరింతగా పరిశోధనలు చేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే అక్కడ తవ్వకాల్లో మట్టికుండలు కనిపించాయి. వీటిని ప్రయోగశాలకు పంపించగా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. నిపుణులు కనిపెట్టిన దాని ప్రకారం ఆ కుండల్లో అల్లం, వెల్లుల్లి, వంకాయ, పసుపు అవశేషాలు దొరికాయట. మరింత లోతుగా పరిశోధనలు చేస్తే ఇది 4,000 ఏళ్ల క్రితం నాటిదని వాళ్ళు తేల్చారు. దీన్ని బట్టి చూస్తే ఈ వంకాయ కర్రీని ఎప్పటి నుంచో తింటున్నారన్నమాట. దీంతో మరింత లోతుగా పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్గా మారింది. మొత్తానికి మన వంకాయ కర్రీకి అంత చరిత్ర ఉందని తెలిసింది కదా. వంకాయనా మజాకానా, అలా ఉంటుంది మరి రుచి. చేసేవాళ్ళ చేతిని బట్టి, తినేవాళ్ళ ఓపికను బట్టి వంకాయ రుచులు అమోఘం. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి జష్ని హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఆల్ యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: FM Rainbow 101.9.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి వంటకాలు చాలానే ఉంటాయి, అంటే సాంప్రదాయ వంటకాలు. వాటిల్లో శివంగి కూర, అదే మన వంకాయ కూర, అందులోనూ గుత్తి వంకాయ కూర గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. మీరు వింటున్నారు జస్ట్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయ. నేను ఆర్జే రేణు. భారతదేశంలో పుట్టిన వంకాయతో చేసే ఈ ప్రత్యేకమైన స్టఫ్డ్ కర్రీ, అదే గుత్తి వంకాయ, చరిత్ర మరియు విశేషాలు క్లుప్తంగా మనం మాట్లాడుకుంటున్నాము. మనం తినే మసాలా గుత్తి వంకాయ కూర ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది చేసే విధానం అందరికీ తెలిసిందే. అయితే మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా, అది పెళ్లి రోజు కానివ్వండి, బర్త్డేలు కానివ్వండి, ముఖ్యంగా పెళ్లి జరిగినప్పుడు మాత్రము గుత్తి వంకాయ కూర లేకుండా అక్కడ వడ్డనైనది

ఉండదు. ప్రతి ఒక్క తెలుగింటి పెళ్ళిలో గుత్తి వంకాయ కూర ఉండాల్సిందే. తెలుగు వారనే కాదు, మన ఇతర రాష్ట్రాల్లో కూడా, భారతదేశం అంతటా కూడా ప్రత్యేకంగా మనం ఏ సందర్భం వచ్చినా, ఏ శుభకార్యం ఉన్నా కూడా అందులో పెద్దపీట వంకాయ కర్రీదే, అందులోనూ గుత్తి వంకాయ కూరదే. వంకాయతో మనం ఏం చేసినా బాగుంటుంది. వంకాయని అలా కాల్చేసి కొంచెం ఉప్పు పచ్చిమిర్చి వేసి అలా పచ్చడిలా తినేసేయచ్చు, ఉల్లిపాయ నంచుకొని. అంత సింపుల్గా, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది కదా. అంతేకాకుండా వంకాయ పచ్చిపులుసు ఇలాంటి వేసవి కాలంలో ప్రతి ఇంట్లో ఆ పోపు వాసన మనకు వస్తూనే ఉంటుంది కదా. వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ బిర్యానీ, వంకాయతో ఇంకా చెప్పుకుంటూ పోతే ఉంటాయి నా సావిరంగా రెసిపీలు. చాంతాడంతా ఈరోజు సరిపోదు, మనకున్నదా ఒక గంట మాత్రమే. ఈ గంటలో ఎన్నని చెప్పాలి సుమా మీకు రెసిపీలు కదా. ఆ రుచులు గుత్తి వంకాయ అంటుంటేనే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత గుత్తి వంకాయ ఎలాగైనా చేయాల్సిందబ్బా అనిపించింది. మనం మాత్రమే వండుకొని తింటే సరిపోతుందా? ఓ నలుగురికి కూడా పెడితే ఇంకా బాగుంటుంది కదా. ఏదేమైనా చెప్పండి, మనం ఏ రెసిపీ చేసినా కూడా అది నలుగురితో పంచుకుని ఆహా అనిపించుకున్నప్పుడే అద్భుతంగా ఉంటుంది, అవునా కదా. గుత్తి వంకాయ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు దీని హిస్టరీ ఏంటి, రుచులేంటి, ఎక్కడ పుట్టింది, ఎలా మనం దీన్ని ఎలాంటి సందర్భాల్లో మనం రుచి చూస్తూ ఉన్నాము, ఇంకా మనము కొత్త కొత్త రుచులు ఏమేమి చూడొచ్చు వంకాయలో అనేది కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా ఉన్నాయి బోల్డ్ అని కబుర్లు, మీరైతే వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం, నేను ఆర్జే రేణు జేష్ని హైదరాబాద్ వింటున్నారు.

పాట విన్న తర్వాత ఖచ్చితంగా మీ శ్రీమతికో లేదా మీ శ్రీవారికో గుత్తి వంకాయ కూర ఈరోజు సాయంత్రం చేసి తీరాల్సిందే. ముమ్మాటికే చెష్ని హైదరాబాద్ వింటున్నారు. నేను ఆర్జే రేణువోల్, యోనాకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ప్రేమను కూడా పంచేస్తుంది, ఏ వంటకమైనా కూడా పెంచేస్తుంది. ఇలా మంచి మంచి పాటలు వింటూ మంచి మంచి మాటలు, అందులోనూ గుత్తి వంకాయ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము. వంకాయ కూరను అలా చేస్తే స్వర్గానికి అంగుళమే అని బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి ఎప్పుడో మాట్లాడుకున్నారు. అబ్బా, ఇక్కడ బ్రహ్మానందం గురించి మనం మాట్లాడుతుంటే బ్రహ్మానందం గారు అండ్ శ్రీలక్ష్మి గారి కామెడీ సీన్స్, అందులోనూ ప్రత్యేకంగా వాళ్ళు వంటల గురించి మాట్లాడుకునేటప్పుడు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ నాకైతే చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉంటే అర్జెంటుగా మనం కూడా పెరుగన్నంలో బెల్లం నంచుకొని కూడా తినాలనిపిస్తుంది. కానీ ఇక్కడ వంకాయ గురించి మాట్లాడుకుంటున్నాము. మనం టాపిక్ డైవర్ట్ చేసుకోకుండా, వంకాయ అనే పేరుని కూడా బ్రహ్మానందం గారికి సినిమాలో పెట్టారు అంటే వంకాయ ఎంత ఫేమస్ో చెప్పండి. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ అండ్ తర్వాత జంధ్యాల గారి సినిమాల్లో చాలా వరకు వంటకాల గురించి లేకుండా, అందులోనూ కామెడీ, శ్రీలక్ష్మి గారి కామెడీ అండ్ అలాగే బ్రహ్మానందం గారి ఇద్దరి కామెడీ సీన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. అందులోనూ ఒక చిన్న డైలాగ్ చెప్తాను, అదేంటంటే వంకాయ కూరని చేస్తే అలా స్వర్గానికి అంగుళమే అని ఇందాక అనుకున్నాం కదా. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది, అదేంటబ్బా, కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మొహం నువ్వును. అంటే నేను డైలాగ్ లాగా చెప్పలేదు, మేబీ చదివినట్టుగా అనిపించవచ్చు మీకు, ఎందుకంటే మనం మాట్లాడడమే, డైలాగ్స్ చెప్పడం అంటే కొంచెం ప్రాక్టీస్ అవసరం కాబట్టి, ఎంతైనా ఆర్టిస్టులు చెప్పినప్పుడు అది ఇంకా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా జంధ్యాల గారి సినిమాలు చూసి మన వంకాయ చరిత్రను మనం ఇంకా తెలుసుకున్నాము, అందులోనూ వంకాయ కూర

0: కూడా వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు వండుకోవడానికి ప్రిపరేషన్స్ చేస్తున్నారు. సో వెంటనే బ్యాగ్ తీసుకుని వంకాయ లేకపోతే కనుక మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని గుత్తి వంకాయ కూర ఇవాళ చేసి తీరాల్సిందే. నేనైతే అదే ప్రిపరేషన్స్లో ఉంటాను, ఎందుకంటే ఇంత మాట్లాడుకున్నాక నేను కూడా చేయకపోతే ఎట్లా ఏమంటారు? వింటూనే ఉండండి జస్ని హైదరాబాద్, నేను ఆర్జిరీను, ఆల్ యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: Rainbow 101.9.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: FM Rainbow 101.9.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్.
4: నేనైతే ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా నాకు గుత్తి వంకాయ కనిపిస్తే భయ్యా నో గ్రేవీ ఓన్లీ వంకాయ అని చెప్తాను. సో ఇలా చాలామందికి ఇష్టాలు ఉంటాయి కదా, గుత్తి వంకాయ కూర వండినప్పుడు గ్రేవీ ఎక్కువగా ఉండాలి లేదా తక్కువగా ఉండాలి, మసాలా ఎక్కువగా ఉండాలి, నూనె కొంచెం దండిగానే ఉండాలి, ఇలా రకరకాలుగా ఉంటాయి. మరి వంటలు చేసే వాళ్ళకి ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్, ముఖ్యంగా తినే వాళ్ళకు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ బోల్డ్ అని ఉంటాయి. ఎనీవేస్, ఇందాక మనము ప్రతి తెలుగు వాళ్ళ ఇళ్లలో గుత్తి వంకాయ, అందులోని వంకాయతో చేసే రుచులు రకాలు ఎన్నో ఉంటాయి అనుకున్నాము. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. అందులోనూ ఈవినింగ్ అయ్యింది అంటే ఇంకా తెలుగు వారికి వంకాయ బజ్జీ కూడా ఫేవరెట్టే. మిరపకాయ బజ్జీతో పాటు వంకాయ బజ్జీనే పోటీ ఉంది అని అంటే అతిశయోక్తి కాదు. ఇక మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా రోజువారీ భోజనంలో వంకాయ టమాటా కలిపి ఖచ్చితంగా మసాలాలు ఉండి మనకి ఉండాల్సిందే ఏ కూర అయినా సరే. సింపుల్గా అలా అలా మనం వంకాయల్ని వేయించి ఉల్లిపాయలు వేయించి కొంచెం ఉప్పు కారం వేసుకున్నాము అంటే అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో. ఇక వంకాయ జీడిపప్పు మసాలా గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో ఎక్కువగా చేసే రిచ్ గ్రేవీ కర్రీ, గుంతి వంకాయ అని సింపుల్గా అన్నా కూడా అందులో ఎంతో ఒక ఎమోషన్ దాగుంది అంతే, ఇంకేం చెప్తాను. సింపుల్గా చెప్పాలి అనంటే మనకు వంకాయల్ని 4 ఘాట్లు పెట్టేసుకొని వేరుశనగలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఇలాంటి మసాలా దినుసులతో చేసిన గుమగుమలాడే మసాలా స్టఫ్డ్ అదే గుత్తి వంకాయ కూర, కొంచెం చింతపండు పులుసు, ఉల్లిపాయలు, టమాటాలు చేర్చి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకొని ఇక గ్రేవీ మిశ్రమాన్ని చేసుకున్నాక మళ్ళీ ఆ వంకాయల్ని అందులో వేసుకోవడం, ఆహా ఎంత బాగుంటుందో. తప్పనిసరిగా ప్రతి ఒక్క ఫంక్షన్లో ఉండే అద్భుతమైన శాఖాహార వంటకం గుత్తి వంకాయ. వేడి వేడి అన్నంలో నెయ్యి లేదంటే అన్నంతో పాటైనా చపాతీతో పాటైనా రుచి అద్భుతంగా ఉంటుంది. కూరలకు రారాజు వంకాయ అయితే అందులోనూ గుత్తి వంకాయ తెలుగువారి ప్రత్యేకమైన సిగ్నేచర్ డిష్. ఇక మీదట మీరు ఎప్పుడైనా గుత్తి వంకాయ తిన్నా లేదా అదే శివంగి మన వంకాయతో ఏ కూర వండినా దాన్ని చూసినా ఆకాశవాణి తప్పకుండా గుర్తుకు రావాల్సిందే. నేను కూడా నండోయ్ వింటూనే ఉండండి జేష్ని హైదరాబాద్, నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించాల్సిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థల కోసం ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ జారీ చేశారు. జాతీయ క్రీడల పాలనా చట్టం 2025లోని నిబంధనల ప్రకారం జాతీయ క్రీడల మండలి, జాతీయ క్రీడల ట్రిబ్యునల్ కోసం వేర్వేరుగా జాతీయ క్రీడా పాలనా నియమాలు 2026ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి నియోజకవర్గంలోనూ సమీకృత విద్యా సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించి వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. దళారులకు సహకరించేందుకే రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేస్తోందని బీజేపీ రాష్ట శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందితేనే దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ జాటోతు రామచంద్రు నాయక్ అన్నారు. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: నేను అర్జు రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ స్పెషల్ డేస్ ఏంటి, నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఎలాంటి డేస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది మనం ఈ గంటలో తెలుసుకుందాం. డబుల్ కమిటం వింటున్నారు నేను అర్జు రేణు. ఇవాళ చాలానే ఉన్నాయి, ఒక్కొక్కటి టకటక చకచక మనం మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మనము పుస్తకాల్లో చదువుకున్నాము కబీర్ దాస్ గురించి. ఈరోజు కబీర్ దాస్ జయంతి, భక్తి ఉద్యమ కవి సంఘ సంస్కర్త అయిన సద్గురు కబీర్ దాస్ జయంతిని భారతదేశం అంతటా భక్తి శ్రద్ధలతో ఇవాళ జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇంకా స్పెషల్ డేస్ ఉన్నాయి, అందులో జాతీయ బ్లూబెర్రీ చీజ్ కేక్ దినోత్సవం అంట. అంటే బ్లూబెర్రీస్ని ఇష్టపడే వాళ్ళకి, చీజ్ ఇష్టపడే వాళ్ళకి రెండింటిని కలిపి, అంటే బ్లూబెర్రీ చీజ్ కేక్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లల నుంచి యంగ్స్టర్స్ వరకు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, జాతీయ బ్లూబెర్రీ చీజ్ కేక్ దినోత్సవం ఈరోజు. ఎప్పుడు హ్యాపీగా తీయగా బ్లూబెర్రీ చీజ్ కేక్ లాగే మనం కూడా ఉండాలి, మన జీవితం కూడా ఉండాలి. వాట్ యు సే? ఎస్, డెఫినెట్గా మన డేస్ అన్నీ హ్యాపీగా ఉండాలి. లైఫ్లో ఎప్పుడు మనం తీయదనాన్ని కోరుకుంటాం, చేదును ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? ఎవరికైనా మీరు చాక్లెట్ ఇచ్చి చూడండి లేదా వేపాకు ఇచ్చి చూడండి, ఏది తీసుకుంటారు? స్వీటే కదా, అందుకే ఎప్పుడు మన లైఫ్ స్వీట్గానే ఉండాలి. ఎందుకంటే మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, డబుల్ కమిటా వింటున్నారు.

ఐ ఆమ్ సారీ అని ఎవరికైనా మీరు చెప్పిన సందర్భాలు ఉన్నాయా లైఫ్లో? సారీ అనే ఒక రెండు అక్షరాలు, ఈ పదానికి చాలా పవర్ ఉంది. మామూలు పవర్ కాదండోయ్. డబుల్ కమిటర్ వింటున్నారు, నేను ఆర్జీ రేణు ఓన్లీ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేషనల్ సారీ డే ఇవాళ మే 26th, జాతీయ క్షమాపణ దినోత్సవాన్ని ప్రతి 7 మే 26వ తేదీని మనం జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు ఆస్ట్రేలియాలో జరిగిన గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయానికి అంగీకారం క్షమాపణను సూచిస్తూ ఉంటుంది. ఇందాకే అన్నట్టుగా సారీ అనేది మనకి ఒక మ్యాజికల్ వర్డ్, ఇద్దరు మనుషుల మధ్య బంధాలను పెంచే మ్యాజికల్ వర్డ్. ఇది మన మీద పీకల్లోతు కోపం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ అంటే చాలు, వాళ్ళు ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతారు. నిజమే కదా, మనస్పర్ధలతో ఎప్పుడైనా ఒక ఇద్దరు ప్రేమికులు విడిపోయారనుకోండి, సారీతో కలిసిపోతారు. ఊరికే ఫ్రస్ట్రేట్ అయ్యి వర్కర్లను ఇష్టం వచ్చినట్లు తిట్టే ఓ మేనేజర్ కూడా సారీ సార్ అంటే తన తప్పేంటో తెలుసుకుంటాడు. జాబ్ పోయే పరిస్థితుల్లో

ఉన్నావు ఉద్యోగి, సారీ సార్, ఇంకొక అవకాశం ఇవ్వండి అని తన జాబ్ని నిలబెట్టుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సారీ వల్ల కలిగే ప్రయోజనాలు అంతమనేదే లేదు. సారీకి ఇంత ప్రాముఖ్యం ఉంది కాబట్టే ప్రతి ఏడాది మనం మే 26వ తేదీన క్షమాపణ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. 19వ 20వ శతాబ్దాలలో ఆస్ట్రేలియా దేశం ప్రభుత్వంలో, వాళ్ళ ప్రభుత్వంలో వేలాది మంది ఆదివాసీ టోరెస్ స్ట్రీట్ ద్వీపవాసులు పిల్లలను వాళ్ళ కుటుంబాల నుండి బలవంతంగా వేరు చేసిందంట అప్పట్లో. ఈ పిల్లలను ప్రభుత్వ సంస్థలు, మిషనరీ గృహాలకు, శ్వేతజాతి కుటుంబాలకు అప్పగించారు. అలా నాగరికత చెప్తున్నది ఏంటి అని అంటే, వాళ్ళ సంస్కృతి, మూలాలు, ఈ గుర్తింపు, వీటన్నింటి కోసం వాళ్ళు ఒక ఉద్యమమే చేశారు. సో అట్లా దీని తర్వాత అంటే కొన్ని జనరేషన్ కథలు, బాధలు హైలైట్గా చేస్తూ బ్రింగింగ్ దెమ్ హోమ్ నివేదిక అనేది మొదలైంది. దాని తర్వాత 1998 మే 26న మొదటిసారిగా జాతీయ క్షమాపణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. క్షమించండి అని. నిజమే, కొన్నిసార్లు లైఫ్లో మనం కొందరికి సారీ చెప్పే సందర్భాలు రాకూడదనే అనుకోవాలి. ఎందుకంటే రిలేషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండాలి, సారీ వరకు వెళ్ళకూడదు కూడా. బట్ సారీ చెప్తే పోయేది కూడా ఏమీ లేదు. ఒక రెండు అక్షరాలే మనం ఆ రిలేషన్ని నిలుపుకోవాలి అనుకుంటే సారీ చెప్పడంలో తప్పేం లేదు. అండ్ ఎదుటి వాళ్ళు కూడా మనకు సారీ చెప్పినప్పుడు మనం ఆ సారీని కూడా అంగీకారం చేయాల్సిందే, అంగీకరించాల్సిందే. వాట్ డూ యూ సే? ఎస్, మీరు ఎస్ అనే అంటారు. డబుల్గా మిగతా వింటున్నారు. నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సో పాట విన్నాకైనా లైఫ్లో ఎవరైనా ఉంటే మీరు సారీ చెప్పాలనుకుని చెప్పలేకపోయి, లేదు మీకు ఎవరైనా సారీ చెప్పిండి వాళ్ళే సారీని మీరు యాక్సెప్ట్ చేయలేకుండా ఇప్పటికీ పెండింగ్లో పెడితే, సో ప్లీజ్ వాళ్ళని క్షమించేసేయండి. డబుల్ కమిటో వింటున్నారు నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉండి గుండెలు తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసుని మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: हमेशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: FM Rainbow 101.9
2: డబుల్ కమిటం వింటున్నారు నేను ఆర్జీ రేణు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. May 26 జాతీయ కాగితపు విమానాల దినోత్సవం. బాల్యం అనేది జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాల పెట్టె. ఆడిన ఆటలు, పంచుకున్న నవ్వులు, ఎగిరిన కలలు ఎప్పటికీ మనసులో ఉంటాయి. పేపర్ ఎయిర్ప్లేన్ డే ప్రతి సంవత్సరం May 26 మనం జరుపుకుంటూ ఉన్నాం. ఏరోప్లేన్ని మనం ఎక్కే ఉండి ఉంటాము, ఫ్లైట్ అంటున్నాం ఇప్పుడు, కానీ ఏరోప్లేనే కదా. అందులోనూ ఇవాళ పేపర్ ఏరోప్లేన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకు కూడా గుర్తుండి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరూ వాళ్ళ బాల్యంలో ఒక కాగితం తీసుకొని ఖచ్చితంగా ఒక ఏరోప్లేన్ చేసి దాన్ని ఎగిరేసి వాళ్ళు కూడా అలా మేఘాల్లో ఎగిరిపోయినట్లుగా, గాల్లో తేలిపోయినట్లుగా ఫీల్ అయిన క్షణాలని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎన్నో మెమరీస్ కదా. అందుకే ప్రతి సంవత్సరం

0: May 26 ఈ పేపర్ ఏరోప్లేన్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా ఆసక్తిగా పాల్గొంటారు ప్రపంచవ్యాప్తంగా. అందుకే ఇది ప్రాచుర్యం పొందింది. సాధారణంగా మనందరికీ తెలిసిందే, ఒక కాగితాన్ని మడిచి మనం విమానం తయారు చేసి గాల్లో ఎగిరేయడం అనేది చాలామందికి మధుర జ్ఞాపకాలే. పేపర్ ఏరోప్లేన్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది శాస్త్రం, ఇంజనీరింగ్, సృజనాత్మకత, ఆలోచన మరియు సమస్యల పరిష్కార నైపుణ్యాలను నేర్పేందుకు సరదా విద్యా సాధనం కూడా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, సైన్స్ క్లబ్స్, స్టెమ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, తర్వాత కుటుంబ వినోద యాక్టివిటీస్లో కూడా పేపర్ ఏరోప్లేన్స్ అనేవి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. పేపర్ ఏరోప్లేన్ డే ద్వారా పిల్లల్లో మనం క్రియేటివిటీని పెంచవచ్చు, అలాగే సైన్స్ లెర్నింగ్ని ప్రోత్సహించవచ్చు, స్టెమ్ ఎడ్యుకేషన్ను ఆసక్తి పెంచవచ్చు, వాళ్ళలో క్రియేటివిటీని అంటే క్రియేటివ్ థాట్స్ అనేవి పెంచవచ్చు. ఒకరు ఒకలాగా తయారు చేయొచ్చు ఏరోప్లేన్, ఇంకొకరు ఇంకో విధంగా తయారు చేయొచ్చు వాళ్ళకి తెలిసిన రీతిలో. ప్రతి చైల్డ్ ఒకే విధంగా ఉండరు కదా. అలాగే కుటుంబ వినోద కార్యక్రమాల్లో కూడా మరింతగా సరదాగా నేర్చుకోవటం అనేది కూడా ముఖ్యం. నేర్చుకోవడం అనేది సీరియస్నెస్ కాదు, అందులో కూడా సరదా అనేది ఉండాలి, హ్యాపీ లెర్నింగ్ అనేది ఉండాలి అని తెలియజేయడమే ఈ పేపర్ ఏరోప్లేన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో లైఫ్, గ్రావిటీ, డ్రాగ్, ట్రస్ట్ అనేవి ఉంటాయి. అంటే లిఫ్ట్, గ్రావిటీ, డ్రాగ్, ట్రస్ట్. మనం లిఫ్ట్ విమానాన్ని పైకి ఎత్తుతుంది, గ్రావిటీ కిందకు లాగుతుంది, డ్రాగ్ అనేది గాలి నిరోధాన్ని కలిగిస్తుంది, ఇక ట్రస్ట్ విమానాన్ని ముందుకు నడిపిస్తుంది. సో అన్నింటికీ ఒక శాస్త్రీయ అంశాలను పిల్లలకు సరదాగా అర్థమయ్యేలాగా ఈ పేపర్ ఏరోప్లేన్ అనేది సహాయపడుతూ ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ఈ పేపర్ డే గురించి. ఎలా అంటే అలా మనం మన క్రియేటివిటీకి తగ్గట్టుగా ఆ పేపర్ తీసుకొని దాన్ని మనం ఏరోప్లేన్గా చేయొచ్చు. సో పేపర్ ఫోల్డింగ్ అనేది చైనా మరియు జపాన్ దేశాల్లో వేల సంవత్సరాల నుంచి ఒక చరిత్రగా ఉంది. కాగితం కనిపెట్టిన తర్వాత ప్రజలు వివిధ ఆకారాలు తయారు చేయడం ప్రారంభించారు. తర్వాత ఓరిగామి అనే కళ కూడా రూపొందుకుంది. ఓరిగామి ద్వారా పిల్లలు, పక్షులు, జంతువులు, విమానాలు ఇలాంటి ఆకారాలు తయారు చేయడం స్టార్టింగ్లో ప్రారంభమైంది. ఇక 1920 డికేట్స్లో ఇలా సెంచురీస్లో పేపర్ ఏరోప్లేన్ అనేది విద్యారంగంలో ప్రాచుర్యం పొందింది. ఇక విమాన శాస్త్రాన్ని అర్థం చేసుకునేందుకు చిన్న చిన్న నమూనాలను కూడా ఉపయోగించడం ప్రారంభమైంది. ఆ తర్వాత కొంతమంది విమాన శాస్త్రవేత్తలు కూడా ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు, ఎన్నో మోడల్స్ కూడా చేశారు పేపర్ ఏరోప్లేన్లో. ఇది ఈరోజు స్పెషల్. నాకు ఇంకా దీని మీద మాట్లాడాలని ఉంది, నెక్స్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: FM రెయిన్బో 101.9.
3: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
4: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
3: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
4: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ.
1: ಎಫ್ ಎಂ ರೇನ್ಬೋ 101.9.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.
3: నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు డబుల్ గా మీట ఆన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. May 26 ఇవాళ ప్రపంచ ఎర్ర జుట్టు దినోత్సవం. అవునండి, ఎర్ర జుట్టు ఉన్న వ్యక్తుల ప్రత్యేకతను సెలబ్రేట్ చేయటం, వైవిధ్యం మరియు

సహజ సౌందర్యాన్ని గౌరవించడం, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించడం అనేది ఈ ప్రపంచ ఎర్రజుట్టు దినోత్సవం ఒక ప్రత్యేకత. ప్రత్యేకతే అందం, సహజత్వమే నిజమైన ఆకర్షణ అనేది ఈ డే ఒక స్పెషాలిటీ. చాలామందిని మనం చూస్తుంటాము ఇలా ఎర్ర జుట్టుతో కనిపించే వాళ్ళు, కొంచెం మన దేశంలో తక్కువే, కానీ ఇది ప్రపంచ ఎర్ర జుట్టు దినోత్సవం అని అందుకే చెప్పాను, నేషనల్ కాదు. సో మనకి ఎక్కువగా అమెరికా అటువంటి కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు రెడ్ హెయిర్తో. బట్ అది కూడా బాగుండి, మన వాళ్ళు కూడా సెలబ్రిటీ స్పెషల్గా ట్రై చేస్తూ ఉంటారు. లేదు అంటే అమ్మాయిలు, యంగ్స్టర్స్ కొంతమంది లేయర్స్ లేయర్స్ రెడ్ కలర్ మధ్యలో వేయించుకోవడము, అబ్బాయిలు కూడా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ హెయిర్కి ఇలా చిన్న ట్యాంక్స్ పెట్టించుకోవడం రెడ్ కలర్వి. కొందరు పూర్తిగా జుట్టునంతా రెడ్గా మార్చేసుకునే వాళ్ళు కూడా ఉంటారనుకోండి. ఇంకొక విషయం అండో, చాలామందికి జుట్టు తెల్లబడింది అనుకోండి, గోరింటాకు పూసేసుకున్నాక హెయిర్ అంతా రెడ్ అయిపోతుంది కదా, అప్పుడు రెడ్ హెయిరే కదా. ఏమంటారు, కొంచెం కెమికల్స్ ఇవి వేస్తే జుట్టు నల్లగా కనిపించడానికి ఇబ్బంది అవుతుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా గోరింటాకే పూసేసుకుంటూ ఉంటారు. వాళ్ళ చేతుల్ని చూస్తే కూడా అర్థమవుతుంది వీళ్ళు తలకి గోరింటాకు వేసుకున్నారు అని చెప్పి. సో అలాంటి వాళ్ళు మన మధ్యలో రెడ్ హెయిర్ ఉన్నవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు పనిలో పని. వాళ్ళు ఏమైనా కనిపిస్తే మీరు వాళ్ళకి ప్రపంచ ఎర్ర జుట్టు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసేయండి, సరేనా? ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటం వింటున్నారు, నేను ఆర్జే రీను.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి, మే 26. విద్యావేత్త, సంఘ సంస్కర్త, తెలుగు నేలపై పుట్టిన సంఘ సంస్కరణోద్యమాలకు నాయకత్వం వహించిన మహాపురుషులలో రఘుపతి వెంకట రత్నం నాయుడు గారు ముఖ్యులు. ఆయన అప్పట్లో ఎన్నో ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా ఆంధ్రప్రదేశ్లో పేరు పొందిన వ్యక్తి రఘుపతి వెంకట రత్నం నాయుడు గారు. ఆయన అంధకార బంధురమైన ఒక ఆశాజ్యోతి కోసం, ఒక మార్గదర్శకం కోసం ఎదురుచూస్తున్న రోజులు అవి, 19వ శతాబ్దం చివరి రోజుల్లో. ఆ టైంలో ఆయన విద్యారంగంలో ఎంతో చైతన్యాన్ని తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరికి విద్యకు సంబంధించి ఎన్నో ఉపయోగకరమైనటువంటి ఉద్యమాల్ని ఆయన తీసుకువచ్చారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరా, తవ్వకం, శుద్ధిని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ఒప్పందంపై భారత్ అమెరికాలు సంతకాలు చేశాయి. అత్యున్నత

మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు, జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంపిక చేసుకున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యమిస్తోందని తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించి వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌస్ పనులను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటం కొనసాగిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. రైతుకు భరోసా కల్పించేందుకే తాము గ్రామాల వారీగా పర్యటిస్తున్నామని తెలియజేశారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,87,000 కోట్ల రూపాయల టర్నోవర్ను నమోదు చేయడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం, లక్షలాది మంది గ్రామీణ కళాకారుల కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైందని విలేకరుల సమావేశంలో కేవీఐసి చైర్మన్ మనోజ్ కుమార్ అన్నారు. ఈరోజు ధర్మశాలలో జరిగే ఐపీఎల్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. జాతీయ క్రీడల పాలనా చట్టం 2025లోని నిబంధనల ప్రకారం జాతీయ క్రీడల మండలి, జాతీయ క్రీడల ట్రిబ్యునల్ కోసం వేర్వేరుగా జాతీయ క్రీడా పాలనా నియమాలు 2026ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఫిట్ ఇండియా. మనం 20స్లో ఫిట్గా ఉండాలంటే లేదా 30స్లో ఫిట్గా ఉండాలి అంటే, అసలు ఒక క్వశ్చను, 20స్లో ఫిట్గా ఉండాలా, 30స్లో ఫిట్గా ఉండాలా, లేదు 40స్లో పర్ఫెక్ట్గా ఉండాలా, లేదు రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు వ్యాయామాల గురించి ఆలోచించాలా? ఓకే, ఈ గంటసేపు యూత్కి సంబంధించింది కాబట్టి ఫిట్ ఇండియా అంటే యూత్ ఇండియా ఫిట్గా ఉండడం కోసం ఫిజికల్ అపీరియన్సే కాదు, మనం ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పడానికి ఒక సైన్. కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

గురజాడ గారు ఎప్పుడో చెప్పారు, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేనోయ్ మనిషోయ్. ఒక దేశం బాగుపడాలంటే ముందుగా ఆ దేశంలోని ప్రజలకు సరిపడా తిండి సంపద ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం వల్ల శరీరానికి కండ వస్తుంది. అలా దృఢమైన శరీరం, సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవాడే నిజమైన మనిషి అని, ఆకలితో అలమటించేవాడు ఏ పని చేయలేడు, ప్రజలు బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని గురజాడ గారు ఎప్పుడో చెప్పారు. మీరు వింటున్నారు డబుల్ కమీట, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనకి ఒక బెస్ట్ ఫుడ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి లైఫ్లో. మన మెటబాలిజం బాగున్నప్పుడే మన లైఫ్ కూడా బాగుంటుంది. ఎవరైనా చూడంగానే హెల్తీగా కనిపించారు అని చూస్తారా, బ్యూటిఫుల్గా ఉన్నారు లేదా హ్యాండ్సమ్గా ఉన్నారు అని చూస్తారా? ఏదేమైనా మన మెటబాలిజం బాగున్నప్పుడే మన అపీరెన్స్, అంటే హ్యాండ్సమ్ కానీ బ్యూటిఫుల్గా కానీ మనం బాగా కనిపిస్తాం. కాబట్టి మనకు మన మజిల్ బిల్డింగ్ చేసుకోవడం చాలా అవసరం. అందుకే ఒక 5 రకాల ఫుడ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అవేంటి అంటే, మన కండరాలు ఉక్కులాగా స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, దృఢంగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. శరీరంలో ప్రతి కదలికలో కండరాలు కదలడం అనేది చాలా అవసరం. శరీరానికి బలాన్ని తీసుకురావడానికి బలమైన కండరాలను కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యమే. కండరాలు దృఢంగా ఉంటేనే మనం కూడా ఏదైనా పనిని ఈజీగా చేయగలుగుతాం. శరీరం ప్రతి కదలికలో కండరాలు కూడా అవసరమే కదా. సో అందుకని ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆహారం, రెండవది వ్యాయామం. సో మజిల్స్ పెరగాలంటే

వర్కౌట్స్ ఎంత ముఖ్యమో డైట్ కూడా అంతే ముఖ్యం. ఎలాంటి ఫుడ్స్ తింటే మజిల్స్ పెరుగుతాయో మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తుంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ జీరో వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

మీరు వింటున్నారు ఫిట్ ఇండియా, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒక పరిశోధన ప్రకారం మన కండరాలని బలంగా ఫ్లెక్సిబుల్గా మార్చుకోవాలంటే 1 కిలోగ్రాము బరువుకు 1.4 నుండి 2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది అని నిపుణులు చెప్తూ ఉన్నారు. దీంతోపాటు మనం ఎక్సర్సైజెస్లు కూడా చేయాల్సిందే, అప్పుడే మన కండరాలకు జీవం పోయగలుగుతాం. ఈ కండరాలని బలోపేతం చేసుకునే వాళ్ళలో ఎక్కువగా ప్రోటీన్ ఆహారం తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా గుడ్లు తీసుకుంటూ ఉంటారు అండ్ గుడ్లో అధిక నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది అని చెప్తారు. ఇది కండరాల నిర్మాణానికి, దాని పునరుద్ధీకరణకు చాలా ముఖ్యమైనది. అయితే రోజుకి 2 నుండి 3 మాత్రమే తినాలి అని చెప్తున్నారు నిపుణులు. ఏది చేసినా కూడా మనము మన మెటబాలిజంని పెంచుకోవడానికి నిపుణుల పర్యవేక్షణ ప్రకారం చేయాల్సిందే. ఏదైనా సరే మన బాడీలో తేడా కనిపించింది అంటే ఫస్ట్ మనం ఒక జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వడం, తర్వాత ఒక న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. ఇక్కడ శాకాహారం అండ్ మాంసాహారం తినే వాళ్ళిద్దరికీ వేరువేరుగా ఉంటుంది ప్రోటీన్ ఇంటేక్ అనేది. ఇంకా మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ఫిట్ ఇండియా, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఫిట్ ఇండియా, నేను ఆర్జే రేణు. ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము యూత్ ఫిట్నెస్ కోసం మెటబాలిజంని ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయం గురించి. మన మెటబాలిజంని మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజ్, ఆహారం రెండు కూడా ఎప్పుడూ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అని మాట్లాడుకున్నాం కదా. మనం సరదాకి తినే చిరుదులు కొన్ని ఉంటాయి, వాటిల్లో ముఖ్యంగా ప్రతి తెలుగువారి ఇంట్లో పల్లీలు అనే ఉంటాయి. సో అవి మనకి ఎంతో ప్రోటీన్ని, ఫ్యాట్ని, కార్బోహైడ్రేట్స్ని ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మనకి క్యాలరీస్ కూడా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల మజిల్స్ పెరుగుతాయి. అయితే వీటిని సరైన విధానంలో తీసుకున్నప్పుడే వాటిలోని పోషకాలు మనకు వస్తాయి. మనకు తెలిసి మనం తినే చిరుతిళ్ళలో పల్లిపట్టి అనేది ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకొని లేకపోతే బజార్లో దుకాణాల్లో కొనుక్కొని తిన్న జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో అటువంటి వాటిల్లో ఎన్నో పోషకాలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ మజిల్స్ పెరగడానికి, అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కూడా శక్తి అనేది అందుతుంది, కండరాల నరాల ఆరోగ్యానికి చాలా మంచిది. మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఇందులో ఫైబర్తో పాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలామందికి ఈ పల్లీలు తీసుకోవడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం రోజువారీ వండుకునే కూరల్లో బీన్స్ని కూడా చేర్చుకున్నాము అంటే వీటిని తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ప్రోటీన్ అనేది మనకి చేకూరుతుంది. కిడ్నీ బీన్స్ ఇలాంటివి తీసుకుంటే మనకి ప్రోటీన్ మాత్రమే కాకుండా ఫైబర్, బి విటమిన్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి అని అంటే మనకి మెటబాలిజంని పెంచడానికి కావాల్సిన ఆహారాలు. మనం ఏది ఒక రెండు అలా తింటున్నామని కాదు, ఎంత క్వాంటిటీ తినాలి అనేది మనం ఖచ్చితంగా మన మెటబాలిజం పెరగాలి అనుకున్నాం, ఒక క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఆ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది కూడా మనము నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. యూత్ మెటబాలిజంని మెయింటైన్ చేయడానికి ఏమేం చేయాలో నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఫిట్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM 101.9 రెయిన్బో జీవితం రంగులమయం.

ఎడుమల్లెలెత్తి సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయనా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 వెన్నెముకతో జీవితం రంగులమయం ఫిట్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు. మొత్తానికి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడంలో శారీరక శ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా మనం వ్యాయామం చేయడం, వ్యాయామం కోసం ఆహారం తీసుకోవటం, అప్పుడే మనం హెల్దీగా ఉండగలుగుతాం, మెటబాలిజం కూడా బాగుంటుంది. ఎప్పుడైతే మన కండరాలు ఎముకలు బలోపేతం అవుతాయో అప్పుడు ఈ మధుమేహం, రక్తపోటు ఇలాంటివన్నీ ఈ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మనకు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకున్నాము అంటే వాటిల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవే కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తృణధాన్యాలు, ప్రోటీన్లు, ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ ఇవన్నీ ఉన్నట్లయితే చాలా మంచిది అని నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ చక్కెర, ఉప్పు వీటిని కొంచెం దూరంగా ఉంచాలండి అని కూడా చెప్తూ ఉంటారు. అయినా మనం అవి ఎంత కావాలో అంతకంటే డబుల్ త్రిబుల్ త్రిబుల్ త్రిబుల్ వేసుకుంటూనే ఉంటాం మా అనుకో కదా. ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అవి రుచించవు మనం తినేవి ఇంకా

0: బయట ఫుడ్ తిందాము అనే ఆలోచనలు అప్పుడు పెరుగుతూ ఉంటాయి. సో ఇట్లా చేస్తుంటే మన మెటబాలిజం ఎలా మెయింటైన్ అవుతుంది ఆలోచించండి ఒకసారి. ఈ రోజుల్లో ఆరోగ్యానికి మించిన ఆస్తి ఇంకేదన్నా ఉందా? మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జేనేను, మీరు వింటున్నారు ఫిట్ ఇండియా.
1: FM Rainbow 101.9.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

ఎప్పుడైనా సరే యూత్ ఫిట్గా ఉండాలి, యూత్ ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే మన దేశం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఫిట్ ఇండియా అనేది మనం ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎవ్రీ ట్యూస్డే స్పెషల్గా ఫిట్ ఇండియా సెగ్మెంట్లో మనం ఎలా ఫిట్గా ఉండాలి ఏంటి అని మాట్లాడుకుంటున్నాము. ఇవాళ మనము ఫిట్ ఇండియాలో భాగంగా మెటబాలిజంని ఎలా పెంచుకోవాలని మాట్లాడుకుంటూ ఉన్నాం. హెల్దీ లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా తినాలి అని. సరే, తిండి ఒకటేనా, వ్యాయామం ఒకటేనా? దానికి తగ్గట్టుగా మనకి మంచి నిద్ర కూడా ఉండాలి, అప్పుడే మెటబాలిజం కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. తగినంత నీరు, తగినంత నిద్ర, తగినంత విశ్రాంతి అనేది మన మానవ శరీరానికి అవసరమైనటువంటి వనరులు. అవి ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటామో ఈ బిజీ స్కెడ్యూల్స్లో అనేది ఇంకా ఎవరి లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ ఓపికను బట్టి డిజైన్ చేసుకోవాల్సిన విషయమే. అది ఇంకా ఎవరికి వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాను. బట్ ఏది చేసినా కూడా మనము నిపుణుల పర్యవేక్షణలో చేస్తే హ్యాపీగా హెల్దీ రిజల్ట్స్ ఉంటాయి. వాట్ డు యూ సే? ఎస్, వింటూనే ఉండండి ఫిట్ ఇండియా. నేను ఆర్జే రీను, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఫిట్ ఇండియా. నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఫిట్నెస్ అలాగే కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కూడా నిపుణుల సలహాలో మనం తీసుకోవాలి అని మాట్లాడుకున్నాం కదా. వాటితో పాటు ఇవాళ చాలానే అన్నీ డిస్కస్ చేసాము ఐ థింక్. అయితే ఈ పప్పు ధాన్యాలు, సోయాబీన్సు, వేరుశనగలు, పాల ఉత్పత్తులు, కార్బోహైడ్రేట్స్, గింజలు, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకున్నా ఎప్పటికప్పుడు మనం హెల్త్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే రెగ్యులర్గా డాక్టర్ని విజిట్ చేయడం, మనము ఎవరి పర్యవేక్షణలో ఎక్సర్సైజ్లు అవి చేస్తున్నామో, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అనేది మనం డెఫినెట్గా రీచెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అప్పుడే మనం ఫిట్గా ఉండగలుగుతామో, మన మెటబాలిజం కూడా బాగుంటుంది అని నిపుణులు ఇస్తున్నటువంటి సలహా. సో వాళ్ళు ఇస్తున్న సలహాలు నేను మోసుకొచ్చి మీ దాకా చేరవేస్తూ ఉన్నాను. హోప్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్.
1: వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు భద్రతా దళం పోషించిన పాత్రను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. సరిహద్దులను పటిష్టంగా రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల్లో నివసించే ప్రజల మనోధైర్యాన్ని కూడా బీఎస్ఎఫ్ పెంపొందించిందని ఆయన అన్నారు. కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరా, తవ్వకం, శుద్దిని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ఒప్పందంపై భారత్ అమెరికాలు సంతకాలు చేశాయి. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. రైతాంగ అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తడిసిన ధాన్యం, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రాష్టంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులుగా పోసుకుని 2 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతు గోసా, బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 479 పాయింట్లు పతనమై 76,010 వద్ద ముగియగా నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 23,914 వద్ద స్థిరపడింది. ఈరోజు ధర్మశాలలో జరిగే ఐపీఎల్ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియోలో టైం 5:03 దాటి 57 సెకండ్లు అవుతోంది. తాజా ట్యూన్స్కి టైం అయింది. ఇంకా 5 కొట్టిందంటే ఎక్కడైనా సరే 6 గంటల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. 6 ఎప్పుడవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటాం. సో ఇప్పుడిప్పుడే స్లోగా డ్రైవ్ టైం స్టార్ట్ అయ్యే సమయం, కొంచెం హుషార్ ించే పాటలు మీకు వినిపించాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మీకోసం లేటెస్ట్ మూవీలోంచి సాంగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ పాటలు ఏంటి అండ్ ఆ పాటలు వెనక ఉన్న స్టోరీ ఏంటి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి తాజా ట్యూన్స్. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

వన్ థింగ్ ఈ సినిమాలో నాకు నచ్చిన లైన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్కి సంబంధించిన లైన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం విన్న రేలా రేలా సాంగ్ మంగ్లీ పాడింది విమానం మూవీలోంచి. అండ్ ఈ సినిమాకి కంపోజర్ చరణ్ అర్జున్. చాలా మంచి పాట విన్నాం కదా. అండ్ నెక్స్ట్ మీకోసం టూ బ్యూటిఫుల్ నంబర్స్ వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. సినిమా పేరు చెప్పేసేనా, పాట విన్నాక చెప్పనా? ముందే చెప్తానే. ఫ్రమ్ ద ఫిల్మ్ రావణాసుర, వెయ్యినొక్క అనురాగ్ కుల్కర్ని పాడిన పాట. వెయ్యినొక్క జిల్లాలో అంటే ఓల్డ్ వర్షన్ సాంగ్ ఉండింది అది. ఆ పాటని ఇప్పుడు కొంచెం ఈ ట్రెండ్కి తగ్గట్టుగా కంపోజ్ చేసినటువంటి పాట ఇది.

0: స్పెషల్గా ఈ పాట గురించి అయితే మాట్లాడుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు విన్న పాటకి అండ్ ఇప్పుడు వింటున్న పాటకి ఏంటి డిఫరెన్స్ అంటే నాకైతే ఏం అనిపించలేదు. బికాస్ కొంచెం ట్యూన్ మారింది, లిరిక్స్ అనేది సేమ్ ఉంటాయి, కానీ ఒకసారి కొంచెం ఫాస్ట్ బీట్లో విన్న ఫీలింగ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత PS2 నుంచి ఆగనందే సాంగ్ మీకోసం వస్తుంది. ఈ టూ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వినేసేయండి. వింటూనే ఉండేది తాజా ట్యూన్స్ విత్ మీ యువర్ జాక్ రేణుతో ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: FM రెయిన్బో 101.9.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ

0: కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: నేను అర్జురేను, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నెక్స్ట్ సాంగ్ మీకోసం రంజితమే వస్తుంది. ఇంకా నేను స్పెషల్గా మూవీ నేమ్ చెప్పక్కర్లేదు. అనురాగ్ కుల్కర్ణి, ఎంఎం మాన్సి పాడినటువంటి పాట. సినిమా పేరు చెప్పనా? చెప్పను, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా. ఎస్, వినేద్దాం.

ವ್ಯಾಂಪೈ ರೋಲ್ ರೈಡಾ పాడినటువంటి పాట లియో మూవీలోంచి తాజా ట్యూన్స్లో మీకోసం అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాట ఇంకా సూపర్ హిట్ అనే చెప్పాలి మీరైతే వింటూనే ఉండండి

అద్ది పాడండి అట్లుండాలి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, తాజా ట్యూన్స్ వింటున్నారు. నెక్స్ట్ మీకోసం నే రెడీ రేవంత్.

ఎస్, నేను అజి రేణు, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నెక్స్ట్ మీకోసం 2 బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ఉన్నాయి. ఒకటి మేము ఫేమస్ అండ్ ఇంకొకటి వచ్చేసి సినిమా పేరు చెప్తాను, చాలా మంచి సినిమా, లేదు అంటే మీరైనా గెస్ చేయొచ్చు. చెప్పనా? దాస్కా దమ్కి. సో ఈ 2 మూవీస్లోంచి మీకోసం సాంగ్స్ వచ్చేస్తున్నాయి, వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి కాసేపట్లో ఆరోగ్య జీవనం, ప్రకృతి చికిత్స గురించి డాక్టర్ ఉదయ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవన శీర్షికన ఆరోగ్య పరిరక్షణలో వివిధ వైద్య విధానాలలో ప్రకృతి చికిత్స కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రముఖ ప్రకృతి చికిత్స వైద్యులు డాక్టర్ ఉదయ్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మనం వింటుంటాం జాతిపిత బాపూజీ వంటి మహాత్ములు కూడా ఎందరో ఈ ప్రకృతి చికిత్స విధానాన్ని అవలంబించి దీన్ని ఎంతో విధంగా ప్రశంసించారు. ఈ ప్రకృతి వైద్య విధానంలో బేసిక్ ఫిలాసఫీ ఏంటి సార్?
1: మనము ప్రకృతి వైద్య విధానం లోపల మెయిన్గా ఫండమెంటల్గా ఏంటంటే, బాడీ అనేది మనది పంచభౌతికం. ఈ ఐదుటి యొక్క సమ్మేళనంతో మన యొక్క శరీరం అనేది తయారు చేయబడుతుంది. దాంట్లోనే వైటల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ యొక్క ఐదు పంచభౌతికాల లోపల ఏదైనా సమతుల్యత లోపించినప్పుడు మనకు జబ్బు అనేది జరుగుతూ ఉంటుంది. అది మన యొక్క బేసిక్ ఫండమెంటల్ ఇన్ మన ప్రకృతి చికిత్సా విధానం లోపల. ఈవెన్ చికిత్సలు కూడా మీకు ఈ పంచభౌతికం వాటి ద్వారానే చికిత్సలు జరగబడుతుంటాయి. లైక్ జల చికిత్స ప్లస్ మృతికా చికిత్స, అంటే మట్టితో పాటు మట్టి పట్టీలు, అది కాకుండా ఇతరత్ర ఆహార చికిత్స, ఉపవాస చికిత్స ప్లస్ యోగ చికిత్స, సూర్యరశ్మితో జరగబడే చికిత్స, సూర్యకిరణ చికిత్స, ఇవన్నీ ప్రకృతిలో చికిత్స. వీటి ద్వారా మనము జీవనశైలిలో మార్పులు తీసుకొస్తూ ఈ యొక్క ట్రీట్మెంట్స్ ఇస్తూ ఈ చికిత్సల ద్వారా మనము రోగాన్ని దూరం చేసుకోవడం అనేది ప్రకృతి చికిత్స యొక్క ముఖ్య లక్షణం అన్నమాట.
0: ఉపవాస చికిత్స అంటే మనం లంకణం పరమౌషధం అనేది మన పెద్దలు చెప్తూనే ఉంటారు. సో ఈ ఉపవాస చికిత్స గురించి మరింత వివరంగా మీరు చెప్పండి.
1: ఉపవాస చికిత్స అనేది మన యొక్క చాలా ప్రాచీన కాలం నుంచి మనకు పెట్టారు. ప్రకృతి చికిత్సలో ఏంటి చేసే ఉపవాసం ఏంటంటే, బేసిక్గా ఓన్లీ జలాహారాన్ని తీసుకోమంటాం. ద్రవాహారాలు ఏంటి అంటే, చాలా సూటబుల్ ఉన్నటువంటి నిమ్మకాయ నీళ్ళు, తేనె లేదా కొబ్బరి నీళ్ళు, లేదా ఏదైనా పండ్ల రసాలు, ఎలాంటి చక్కెర అలాంటి కలపలేనటువంటి పండ్ల రసాలు, లేదా పల్చటి మజ్జిగ, లేదా వెజిటబుల్స్తో చేసినటువంటి క్లియర్ సూప్, అంటే అందులో వెజిటబుల్ లేకుండా ఉండేటువంటి క్లియర్ సూప్ కానీ, ఇలాంటివి తీసుకొని ఉపవాసం చేయమంటాం. ఈ ఉపవాసం అనేది ఎందుకు అంటే, బేసిక్గా జనరల్గా మనము ఉపవాసం చేయించేది ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, జనరల్గా మనం సామాన్యంగా మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే, మామూలు ఆకలి ఉండకపోవడము, నాలుక చేదుగా ఉండడము, ప్లస్ వాంతులు, వికారము ఇలాంటివి ఉంటాయి, అన్నము సహించకపోవడం, ఇవి కామన్గా ఉంటాయి. అప్పుడు ఏంటంటే, మామూలుగా మనం చూస్తుంటాం, ఈవెన్ జంతువులు కూడా మనం ఎప్పుడైనా సిక్ అయినప్పుడు మనం దగ్గర దాని దగ్గర ఏదైనా ఆహారాన్ని పెట్టినప్పుడు అవి జస్ట్ వాసన కూడా చూడవు. కానీ మనము అలా కాకుండా, మనం ఇప్పుడు ఆధునిక జీవనంలో మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీటి గురించి ప్రత్యేకంగా చెప్పబడడం లేదు. ఏంటంటే, పర్వాలేదు, టాబ్లెట్లు మందులు ఇచ్చేసి తర్వాత మీకు ఇష్టం వచ్చింది ఏదైనా

0: తినండి అంటున్నారు. మన జబ్బు ఉండడం వల్ల మన జీర్ణశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. ఆ జీర్ణం అవ్వకపోవడం వల్ల దాని ద్వారా మీకు టెంపరేచర్ అనేది తగ్గడానికి బదులు ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనము ప్రకృతి చికిత్సలో ఏంటంటే లంకనం అంటే ఉపవాసం అనేది మంచి ఔషధంతో సమానం అన్నమాట. మనం ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ద్రవాహారాలు తీసుకోవడం వల్ల దాంతోపాటు వాటర్ కూడా తీసుకోమంటాం, నీరు కనీసం ఒక 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగమంట ఉపవాసం చేసినప్పుడు. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరం లోపల మన జీర్ణ యొక్క వ్యవస్థకి రెస్ట్ దొరుకుతుంది. ఈ యొక్క ఎనర్జీని, ఈ యొక్క శక్తిని బాడీ విసర్జన వాటి వైపు మళ్ళిస్తుంది. విసర్జన క్రియ అనేది యాక్టివేట్ చేయబడుతుంది. ఆ విసర్జన క్రియ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు ఏదైతే ఉన్నాయో తొందరగా విసర్జింపబడతాయి. అందుకోసమే మనం ఉపవాసం చేయడం వల్ల చాలా వరకు జబ్బులు, ఏదైనా అక్యూట్ డిసీజ్ అంట, చాలా షార్ట్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి, వైరల్ డిసీజెస్ ఉంటాయి, ఇలాంటప్పుడు మనము సెవిటబుల్ ఉపవాసం చేస్తూ మనము టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఒక 90% వరకు మనం ఈ యొక్క చిన్న అక్యూట్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో, వైరల్ ఫీవర్స్ కానీ సీజనల్ ఫీవర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని 90% జబ్బుల్ని ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే నయమైపోతాయి.
1: మరి టెంపరేచర్ ఎలా డౌన్ అవుతుంది డాక్టర్ గారు?
0: టెంపరేచర్కు మనం ఏం చేస్తామంటే ప్రకృతి వైద్యంలో ఉపవాసంతో పాటు మనము కొన్ని సాధారణమైనటువంటి చికిత్సలు ఇస్తాం ఇంట్లోనే. ఏంటంటే మట్ప్యాక్ అంటాం, అంటే మట్టి పట్టి పొట్ట మీద, అంటే బాడీ లోపల టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే పొట్ట మీద మనం ఒండు మట్టి తీసుకొని దాన్ని నానబెట్టేసి దాన్ని ఏం చేస్తామంటే ఒక చిన్న కాటన్ క్లాత్లో వేసేసి మన యొక్క పొత్తి కడుపు మీద మనం వేస్తాం. దాంతో మన శరీరంలో ఉన్నటువంటి వేడిని ఆ యొక్క మట్టి పట్టి ఏం చేస్తుంది, గ్రహించేసి బాడీని కూల్ చేస్తుంది. అది కాకుండా మనం స్పాంజ్ బాతులు కూడా ఇస్తాం, ఎందుకంటే కోల్డ్ వాటర్లో డిప్ చేసి పూర్తి బాడీకి స్పాంజింగ్ కూడా చేస్తాం, దానివల్ల కూడా టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అది కాకుండా శరీరంలోని మలినాలు బయటకు వెళ్ళడానికి మనము ప్రకృతి చికిత్సలో ఇవ్వబడే చికిత్స ముఖ్యమైనది ఎనిమా అంటాం. ఈ ఎనిమా అనేది ఏంటంటే మన పెద్ద పేగులో ఉన్నటువంటి మలినాలని తీసేయబడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనము 24 నుంచి 48 గంటల లోపల మనకి టెంపరేచర్ తగ్గుదల మనకు కనిపిస్తుంది, ముఖం ప్రశాంతవంతంగా అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఒక 48 అవర్స్ తర్వాత నాలుకలో కొద్దిగా టేస్ట్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం.
1: జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ చికిత్స తీసుకుంటారు డాక్టర్ గారు?
0: ఏ ఏజ్ గ్రూప్ అని లేదు, మనము చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వారికి ఎనీ ఏజ్ ఎవరైనా తీసుకోవచ్చు ఈ చికిత్స. ఈ చికిత్సకి ఏజ్తో సంబంధం లేదు. ప్రకృతి వైద్యంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే కేవలం మనము వచ్చే ఒక లక్షణాలకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా కారణాలని పసిగట్టి ఆ కారకాన్ని పసిగట్టి దాన్ని నిర్మూలించడమే ప్రకృతి వైద్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రకృతి వైద్యంలో ఒకటి అంటారు, రోగం ఎందుకు వస్తుంది? సర్వరోగ మలావశ అంటాం, అంటే అన్ని రోగాలకి కారణము మన శరీరంలో మలంను ఆవహించడం వల్లనే మనకు అన్ని రోగాలు వస్తాయి. మలం అంటే మలం అనేది మన శరీరానికి అవసరం లేనటువంటి వ్యర్థ పదార్థాలు. అది మన శరీరంలోనే తయారు కావచ్చు, లేదా బయట నుంచి మనం తీసుకునే పదార్థాలతో రావచ్చు, లేదా ఇంకేదైనా సూక్ష్మజీవుల వల్ల కూడా రావచ్చు. ఈ మలినాలని మనము బయటకి పంపించేస్తే మనకు రోగ నిరోధక శక్తి వస్తుంది. అంటే రోగం రావడానికి కారణము మలము, ఆ యొక్క మలినాలని బయటకు తొలగించడమే క్యూర్, డిసీజ్ని క్యూర్ చేయడం అంటాం. అది కాకుండా మనము ప్రకృతి వైద్యం లోపల యోగ చికిత్స అని ఉంటుంది. ఆ యోగ చికిత్స లోపల ముఖ్యంగా ప్రాణాయామం అంటాం. ఈ యొక్క ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా మనము చేసినట్టయితే ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతుంది. ప్రాణాయామం, దాని తర్వాత కొద్ది ఆసనాలు, ఆ తర్వాత మెడిటేషన్. అది కాబట్టి మెల్లగా ఫస్ట్ ఆసనాలు, ప్రాణాయామం, తర్వాత మెడిటేషన్లోకి తీసుకెళ్ళినట్టయితే మానసిక అశాంతికి దూరం తగ్గిపోతుంది. దెన్ మనిషి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వస్తుంది.

0: తద్వారా మనం రోగాన్ని తొందరగా
1: తద్వారా
0: నయం.
1: ఈ చికిత్స కూడా వాళ్ళకి త్వరగా అవుట్పుట్ రావడానికి సహకరిస్తుంది. మరి ఈ ఉపవాసం చేస్తూ ఈ విధమైన చికిత్స తీసుకుంటూ ఆ పర్టికులర్ వ్యాధి బారిన పడ్డ పేషెంట్ ఆ వ్యాధి నుంచి బయటకు వచ్చారని అనుకుందాం, మరి ఈ ఉపవాసాన్ని ఎలా బ్రేక్ చేస్తారు డాక్టర్ గారు?
0: ఉపవాసం అనేది మనం బేసిక్గా ఇంతకుముందు మనము ప్రకృతి వైద్యం లోపల ఒక 15 డేస్ కానీ 20 డేస్ కానీ అలా ఉపవాసం చేయించేవాళ్ళు. తద్వారా కొన్ని అడ్వాంటేజ్లు ఉన్న చాలా వరకు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎక్కువ కాలం ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క బాడీ లోపల మెటబాలిజం అంటాం, ఆ మెటబాలిజం అనేది చాలా మందగించబడుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు విని ఉంటారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లు అని కూడా వచ్చాయి. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మనం ఒక 8 గంటల విండో పీరియడ్లోనే తినాలి, 16 గంటల విండో పీరియడ్లో మనం ఏమీ ఓన్లీ వాటర్ తప్ప ఏమీ తీసుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే జనరల్గా మనము మెటబాలిజాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆటోమేటిక్గా మెటబాలిజం ఎప్పుడైతే యాక్టివేట్ చేయబడుతుందో శరీరం యాక్టివ్గా ఉంటుందన్నమాట. ప్రకృతి వైద్యంలో మనం ఉపవాసాన్ని చాలా కొద్ది రోజులు మాత్రమే, షార్ట్ ఫాస్టింగ్స్ లాగా ఈ మధ్యకాలంలో మనం ప్రాక్టీస్ చేస్తుంది 3 నుంచి 5 రోజులు, మ్యాక్సిమం 6 రోజుల వరకు ఉపవాసాన్ని పెడతాం. ఈ ఉపవాసం లోపల మొదట కేవలం నిమ్మకాయ నీళ్లు తేనె ఇవ్వడం జరుగుతుంది మొదట్లో. ఆ తర్వాత నిమ్మకాయ నీళ్లు తేనె ఇచ్చిన తర్వాత ఆ యొక్క మనం ఏం చేస్తుంటే మనకు ఒక నాలుకను అబ్జర్వ్ చేయడం జరుగుతుంటుంది. జనరల్గా మనం ఉపవాసం పెట్టినప్పుడు మొదట్లో నాలుక మీద మనకు ఒక తెల్లటి పొరలాగా వస్తూ ఉంటుంది. అదేంటంటే విసర్జన క్రియ జరుగుతూ ఉండడం వల్ల మన యొక్క తెల్లటి పొరలాగా వచ్చేసి అది మనం వస్తాం. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత మెల్లమెల్లగా అది క్లియర్ అవ్వడము, పింకిష్ కలర్గా మన టంగ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది నాలుక. అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఉపవాసాన్ని మనం బ్రేక్ చేయొచ్చు. దెన్ మనం ఏం చేస్తాం, నిమ్మకాయ నీళ్ళ నుంచి నెమ్మదిగా పండ్ల రసాల మీదకి పేషెంట్ని తీసుకెళ్తాం. ఆ పండ్ల రసాలను 1-2 రోజులు మనం పండ్ల రసాల మీద ఉంచిన తర్వాత నెమ్మదిగా ఉడికించిన కూరగాయలు, కొద్దిగా రా సలాడ్స్ మన పచ్చి కూరగాయలు ఇలాంటి వాటి మీదకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జీర్ణశక్తి మెల్లమెల్లగా పెరుగుతున్న కొద్దీ దెన్ మనం నార్మల్గా పుల్కాలు కానివ్వండి, అన్నం కానివ్వండి, ఒక పూట అన్నము, ఒక పూట పుల్కాలు ప్లస్ ఒక పూట పండ్లు అలా ఇచ్చేసి ఉపవాసాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉపవాసం అందరూ చేయకు, కొంతమంది కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రతిదానికి మనం ఉపవాసం అనేది కాదు. ఎస్పెషల్లీ మనము మధుమేహ వ్యాధుల్లో చూస్తుంటాం, అందులోపల మొదటి రకం మధుమేహ వ్యాధి టైప్ 1 డయాబెటీస్ అంట, అలాంటి వాళ్ళు ఉపవాస చికిత్స చేయకూడదు, ఉపవాసం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ లోపల ఇన్సులిన్ అనేది అసలు ప్రొడక్షన్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు హైపోగ్లైసిమియా అనేటువంటి బారిన పడి ప్రమాదం ఉంటుంది, కాబట్టి అలాంటి వాళ్ళు చేయకూడదు. అలాగే కొంతమంది కొన్ని క్యాన్సర్ల బారిన పడిన వాళ్ళు, అలాగే ట్యూబర్క్లోసిస్తో ఉన్నవాళ్ళు, ప్లస్ ఎవరికైతే వాళ్ళ యొక్క రక్తం లోపల హీమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కూడా ఉపవాస చికిత్స చేయకూడదు.
1: అయితే ఈ ఉపవాస చికిత్స మీరు ప్రారంభించేటప్పుడు ఈ టెస్ట్లన్నీ చేసుకున్న తర్వాత మీరు ప్రారంభిస్తారు?
0: మొదట్లో మనము బేసిక్ టెస్ట్లు ఉంటాయి మామూలు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ప్లస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇలాంటివి, అవి తీసుకున్న తర్వాతే మనము ఉపవాస చికిత్సకు అర్హుడా కాదా అన్నది వాళ్ళ యొక్క ఫిజికల్ స్టేటస్ని బట్టి కూడా మనము నిర్ధారణకు వస్తాం. ఇంకొకటి మెంటల్ స్టేటస్ కూడా ఇంపార్టెంట్, ఉపవాసానికి ముఖ్యమైనది మెంటల్ స్టేటస్, ఫిజికల్ స్టేటస్ కంటే ముఖ్యమైనది. ఎందుకంటే మానసికంగా లేడనుకోండి ఒక్కరోజు కూడా ఉపవాసం చేయలేము. మేము చెప్పేది ఏంటంటే ఉపవాసం చేసే రోజులు నార్మల్గా ఉండే విధంగానే ఉండాలి. అంటే తమ పనులు తాము చేసుకుంటూ ఉపవాస చికిత్స చేస్తే ఈజీగా అవుతుంది. అదే మనము రెస్ట్ తీసుకొని ఉపవాస చికిత్స చేశామనుకోండి మానసికంగా రోగి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఆహారం మీదనే ఉంటుంది, కాబట్టి చాలా వరకు ఫెయిల్యూర్ జరుగుతుంటుంది. సరిగ్గా వాటర్ కూడా తీసుకోకపోవడం వల్ల సాయంకాలానికి మైగ్రేన్ లాంటి హెడేక్ వస్తుంది, ఒక్కోసారి సివియర్ హెడేక్ వచ్చేసి వామిటింగ్స్ కూడా జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జ్యూసెస్ ద్రవాహారాలు ప్లస్ నీరు తీసుకు

0: తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మానసికంగా కూడా ప్రిపేర్ అవ్వడం అది చాలా ముఖ్యమైనది
1: డాక్టర్ గైడెన్స్లో.
0: డాక్టర్ గైడెన్స్లో
1: థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం.
0: నమస్కారం.

0: ರೇನ್ಬೋ 101.9
1: స్టూడియో క్లాక్ లో టైం 6:01 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో.

101.9. దేని గురించి మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్పాట్ లైట్ తీసేసుకుంటుంది ఏంటంటే హైదరాబాద్లో వేడి. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా ఎవరు కాల్ చేసినా అండ్ సర్ప్రైజింగ్లీ ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి కాల్ వచ్చినా సరే హైదరాబాద్లో టెంపరేచర్స్ గ్లోబల్ న్యూస్ అయిపోయినట్టున్నాయి. అందరిది ఒకే క్వశ్చన్, ఎలా ఉంటున్నారు, అసలు టెంపరేచర్ ఎట్లా ఉంది అనేసి. కన్సిడరింగ్ ద హాటెస్ట్ టెంపరేచర్స్ రైట్ నౌ, మనందరికీ తెలిసినవే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా గుర్తు చేసుకొని మ్యాండేటరీగా పాటించాల్సిన విషయాలు. అదేంటంటే ఖచ్చితంగా హైడ్రేషన్ లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎంత వాటర్ తాగడం తగ్గినా కూడా డీహైడ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ దట్ ఈస్ సంథింగ్ వీఆర్ నాట్ అప్ టు, బికాస్ డీహైడ్రేషన్ వల్ల చాలా చాలా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్గన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి ఎవ్రీ సెల్ ఆఫ్ అ బాడీ రిక్వైర్స్ వాటర్, కాబట్టి ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండండి. గ్లూకాన్ డి కానివ్వండి, ఓఆర్ఎస్, ఏదో విధంగా వైటమిన్స్ మినరల్స్ని కన్జ్యూమ్ చేస్తూ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. చల్లగా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండండి, అవసరం లేకపోతే అస్సలు అంటే అస్సలు బయటికి వెళ్ళకూడదు. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 60 స్టూడియో క్లాక్లో టైం. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

6:13 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಲೋ ಟೈಮ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದ್ರಾಬಾದ್ ಎಫ್ ಎಂ ರೇನ್ಬೋ 101.9. వెల్ మనకు ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మనము ఫొటోస్ తీయటానికి, మూవీస్ చూడటానికి అసలు దేనికి అని స్పెసిఫిక్గా చెప్పని అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్స్ని వాడుతూ ఉన్నాము. దాంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ కన్నా స్పెసిఫిక్గా జూమ్ ఇన్ చేసి ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అదేంటంటే మన కెమెరా ఫీచర్. చేతిలో ఫోన్ ఉంది, మన కళ్ళకి నచ్చిన ప్రతీది అసలు సెకండ్ లేట్ లేకుండా కెమెరా ఆన్ చేసి

క్యాప్చర్ చేసేస్తాము, రైట్? ఏదన్నా వీడియో రికార్డ్ చేయాలి కంప్లీట్ మూమెంట్ అంటే ఇమీడియట్గా వీడియోకి ఫ్లిప్ చేసి వీడియో తీసేస్తాము. లొకేషన్ బాగుందంటే వెంటనే మనం ఫోన్ వేరే వాళ్ళ చేతికి ఇచ్చేసి వెళ్ళి ఫోటో దిగేస్తాము కదా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, రోజులో చాలా చాలా మెమరీస్ని ఫోన్ అనే డివైస్లో చిన్న గ్యాలరీ అనే ఫోల్డర్లో మనం కాపాడుకుంటూ ఉంటున్నాము. జస్ట్ ఇమాజిన్, బ్యాకప్ చేసుకోకుండా ఫోన్ మిస్ అయింది అనుకుంటే ఓ మై గాడ్, దేనికి అంత టెన్షన్ పడము. బ్యాంక్ యాప్స్ ఇట్లా అయినాయి, జీమెయిల్ పోయింది, నథింగ్, ఎవ్రీథింగ్ క్యాన్ బి రికవర్డ్ అనిపిస్తుంది. బట్ ఫొటోస్, మెమరీస్, ఓ మై గాడ్, అవి వెనక్కి రావు రాలేవేమో అని చాలా పానిక్ అయిపోతూ ఉంటాము. అందుకే ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీ రావడంతో అన్నీ బ్యాకప్ చేసుకొని పెట్టుకుంటున్నాము కదా. గ్యాలరీలో ఫోల్డర్స్ ఫైల్స్ నంబర్ చూస్తే ఈజీగా 4 to 5 digit నంబర్ కనిపిస్తుంది. వెల్, దాట్ ఈస్ హౌ వీఆర్ మేకింగ్ మెమరీస్. మాట్లాడుకుందాం. యూఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.

0: అరే భీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: Rainbow 101.9.
1: 6:28 స్టూడియో క్లాక్లో టైమ్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఫోన్లో ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి అసలు లిమిటే ఉండదు, అందుకే మనం తీస్తూనే ఉంటాము, అవి అందులో స్టాక్ అవుతూనే ఉంటాయి. కానీ జస్ట్ ఇమాజిన్, స్మార్ట్ ఫోన్ లేదు, బ్యాక్ టు ద డేస్ ఎప్పుడైతే రీల్ కెమెరా ఉండేదో, ప్రాపర్ కెమెరా ఉండి దాంట్లో మనము రీల్ పెట్టుకునేవాళ్ళం. అఫ్కోర్స్ ఈ జనరేషన్ ఎంతమంది చూసారో, ఎక్స్పీరియన్స్ అయ్యారో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ మన ముందు జనరేషన్ వాళ్ళకి దట్ వాజ్ ద ఓన్లీ వే టు క్యాప్చర్ మూమెంట్స్. ప్రాపర్గా ఆ కెమెరాని ఎక్కడికన్నా వెకేషన్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా క్యారీ చేసేవాళ్ళు, రీల్ ఎప్పుడూ లోడ్ చేసుకొని పెట్టేవాళ్ళు. అండ్ అందులో ఫొటోస్ కూడా విచ్చలవిడిగా మనం ఇప్పుడు తీస్తున్నట్టు కాదు, ఎందుకంటే రీల్లో పర్టికులర్ లిమిట్ ఉండేది, అన్ని ఫ్రేమ్స్ ఏ ఉండేవి కాబట్టి లిమిటెడ్గా ఆచితూచి తీస్తున్న ఫోటో బ్లర్ వచ్చింది, కలర్ బాగాలేదు, లైటింగ్ బాగాలేదు అని కాకుండా అన్నీ చూసుకొని, క్లారిటీగా వస్తుందా, లైటింగ్ ప్రాపర్గా ఉందా అని చూసుకొని ఆచితూచి

చాలా జాగ్రత్తగా లైఫ్ డెసిజన్ తీసుకున్నంత జాగ్రత్తగా క్యాప్చర్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ మూమెంట్ ఇంటికి వచ్చాక దాని రీల్ తీసుకెళ్ళి ఫోటోగ్రాఫర్కి ఇస్తే దాని నెగటివ్స్ నుంచి ప్రాపర్గా డెవలప్ చేసి మనకి ఇచ్చేంత వాళ్ళు. అంటే ఫొటోస్ తీసాక ఇప్పుడు ఎట్లా ఇమీడియట్గా వచ్చి నా ఫోటో చూపించు అని జూమ్ చేసి చేసి చేసి వాళ్ళని చూసుకొని ఫోటోలో బాగా వచ్చామా లేదా అని చూసుకుంటారు. బట్ అప్పట్లో తీసాక అవి డెవలప్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు చూసుకునే వాళ్ళు. అండ్ జూమ్ చేసే ఆప్షన్ అసలు ఉండనే ఉండేది కాదు. బట్ ఎంత చెరిషబుల్ మెమరీస్ అవి. ఇప్పుడు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పాత ఫోటోగ్రాఫ్స్ తీసి చూపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. దే హ్యావ్ అ స్టోరీ టు టెల్ ఫర్ ఎవ్రీ ఫోటోగ్రాఫ్. కానీ మనకి కూడా చాలా అన్లిమిటెడ్ స్పేస్ ఉండటం వల్ల ఇంకా ఎక్కువ మెమరీస్ మనం గ్యాదర్ చేసుకోగలుగుతున్నాము. బట్ హౌ ఆఫెన్ ఆర్ వి గోయింగ్ బ్యాక్ టు దెమ్? ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తున్నాము? ఆలోచించండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

0: ರೈನ್ಬೋ 101.9.
1: 6:52 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಲೋ ಟೈಮ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9. ಸೊ ಮೆಮರೀಸ್ అనగానే ಡೆಫಿನೆಟ್ಲಿ ಫ್ಯಾಮಿಲಿತೋ ಫ್ರೆಂಡ್ಸ್తో ఉంటాయి లేకపోతే మనం విజిట్ చేసిన ప్లేస్తో కూడా ఉంటాయి. అటాచ్మెంట్ అనేది హ్యూమన్ బీయింగ్స్ తోనే కాదు ప్లేసెస్తో కూడా మనకి అయిపోతూ ఉంటుంది. వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆర్ ర్యాండమ్గా ఏదన్నా ప్లేస్లో ఆగినప్పుడు వెయిటింగ్ ఫర్ సమ్మన్ ఆర్ ఏదన్నా హోటల్ అయి ఉండొచ్చు ఆర్ ఏదన్నా టెంపుల్ ఫర్ దాట్ మ్యాటర్ ఫస్ట్ టైం వెళ్ళిన టెంపుల్ ఆర్ ఏదన్నా పర్టికులర్ పని కోసం ఎటన్నా వెళ్తే ఆ ఏరియాలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు దే విల్ బి అ సమ్ స్టోరీ ఆర్ ది అదర్. సో ఫ్యామిలీతో హ్యూమన్ రిలేషన్స్తో ఉన్న అటాచ్మెంట్స్ ఒక ఎత్తు అయితే ప్లేసెస్తో ఉన్న అటాచ్మెంట్స్ ఇంకో ఎత్తు. సో మాట్లాడుకుందాం. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9.
1: Well, how do you capture memories? కొంతమంది ఫొటోస్ తీస్తారు, మరి కొంతమంది ఆ మూమెంట్లో ఎక్స్పీరియన్స్ అయినవన్నీ రాసుకుంటారు ఇన్ దే డైరీ ఆర్ జర్నల్, లేకపోతే ఇమీడియట్గా వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఈ పర్టికులర్ ప్లేస్లో ఉన్నాను, ఈరోజు పలానా డేట్ ఇంత, టైం ఇలా అవుతుంది, నేను ఇక్కడికి ఇలా వచ్చాను, ఈ ఫుడ్ తిన్నాను, అండ్ ఆ ప్లేస్ విజిట్ చేసినప్పుడు ఎమోషనలీ ఏం ఫీల్ అయ్యాను, ఇలాంటివన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటాము. బికాస్ ఇలాంటి మూమెంట్స్ అనేవి చాలా స్పాంటేనియస్ ఉంటాయి అండ్ దే ట్రిగర్ అ డిఫరెంట్ ఎమోషన్ విత్ ఇన్ అస్, అండ్ అది ఏంటో కూడా మనము రియలైజ్ అవ్వము. బట్ వెకేషన్స్ అనేవి, కొన్ని మీటింగ్స్ అనేవి ఇలాంటి మన

హిడెన్ ఎమోషన్స్ని ట్యాప్ చేస్తూ ఉంటాయి, ట్రిగర్ చేస్తూ ఉంటాయి. అండ్ వాటిని జర్నల్ చేసి పెట్టుకోవడము, వాటిని మెమరీలో స్టాక్ చేసి పెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్. బికాస్ వెకేషన్ నుంచి రిటర్న్ వచ్చాక మేబీ హడావిడిలో ఆర్ మర్చిపోతూ ఉంటాము ట్రైన్ ఎక్కి దిగడము, ఫ్లైట్ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్, ఈ హడావిడి హడావిడిలో చిన్న చిన్న మెమరీస్, చిన్న చిన్న ఎమోషనల్ ట్రిగర్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాము. సో ఇంటికి వచ్చాక ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి వెన్ యూ గో బ్యాక్ టు ఆల్ దీస్ ట్యాగ్స్, ఫోటో ట్యాగ్స్ కానివ్వండి, యువర్ జర్నల్ రికార్డ్స్, లేకపోతే వాయిస్ రికార్డ్స్, ఇవన్నీ చూస్తూ వింటూ మళ్ళీ వెకేషన్ని రీలైవ్ అవుతూ ఉంటే వీ విల్ లిటరలీ విజిట్ వెకేషన్ ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. బికాస్ ద థింగ్స్ దట్ ఆర్ స్టోర్డ్, మనం అక్కడుండి ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇంటికి వచ్చి వాటిని రీలీవ్ చేయడం ఇంకో ఎత్తు. అండ్ ఇదంతా మనం ఒక ప్లేస్లో ఉండి చెప్పే వాళ్ళది వింటూ ఉంటే ఎక్స్పీరియన్స్ చేసేది కాదు. ఫర్ దిస్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ టేక్ ఆన్ వెకేషన్స్. సీరియస్గా వెకేషన్స్ అనేవి మనం ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ బికాస్ కష్టపడి వర్క్ చేస్తుంది ఎందుకు, బేసిక్ లైఫ్ నీడ్స్ని మీట్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైమ్ మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి. అండ్ వెకేషన్స్ ఆర్ అ వెరీ బిగ్ చంక్ ఆఫ్ ఇట్ బికాస్ ఎక్స్పెన్సివ్ వెకేషనే అయ్యాల్సిన అవసరం లేదు. ఎనీ స్మాల్ ట్రిప్, ఉన్న ప్లేస్ నుంచి కొంచెం బయటికి వెళ్ళినా, లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా, డెఫినెట్లీ ఇట్ విల్ హిట్ డిఫరెంట్. సో మీ వెకేషన్ ప్లాన్ ఎలా ఉంటుంది, హౌ డు యూ ప్లాన్ యువర్ వెకేషన్స్, అక్కడ మెమరీస్ ఎలా రికార్డ్ చేసుకుంటారు, అండ్ మీ బెస్ట్ మెమరీ ఏంటి నాతో షేర్ చేసుకోవాలి అంటే హలో రెయిన్బోలో మనము మాట్లాడుకుందాము. 7 to 8 హలో రెయిన్బో లైవ్ అండ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు నాకు కాల్ చేసి మీ వెకేషన్ ఎక్స్పీరియన్స్, మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

7-3 స్టడీ క్లాక్లో టైం మనం వచ్చేసాము హలో రెయిన్బో. మీరు నాకు డైల్ చేయాల్సిన నంబర్ 0402323300, 0402323482, 1040297047115, అండ్ మనం మాట్లాడుకుంటున్నాము వెకేషన్ అండ్ దాంతో ముడిపడిన మెమరీస్. ఆ మెమరీస్ని మనం ఎలా ట్రెజర్ చేసుకుంటాము, మీరు ఎలా ట్రెజర్ చేసుకుంటారు, నాతో షేర్ చేయడానికి, నాతో మాట్లాడటానికి మీరు డయల్ చేయాల్సిన నంబర్ 0402323300, 0402323484821, అండ్ 0402970475. ఐఎమ్ రియలీ వెయిటింగ్ టు లిసన్ టు యువర్ స్టోరీస్. యూఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

0: మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరో మాట్లాడేద్దాము. హలో,
1: హలో అమ్మా నందిని,
0: గుడ్ ఈవినింగ్ అండి. రమణ గారు బాగున్నారా?
1: బాగున్నాను తల్లి. బాగా పేరు కూడా గుర్తు పెట్టుకునేవా తల్లి,
0: థ్యాంక్స్
1: చాలా
0: అండి,
1: సంతోషము.
0: థ్యాంక్ యూ.
1: అయితే మా మేము ఎక్కడ పోయినా కూడా ఫోటోలు తీసుకుని అక్కడక్కడే దాన్ని రెడీ కాపీ చేసుకొని తీసుకుని వచ్చి ఇంట్లో ఆల్బమ్లు పెట్టుకుంటామమ్మా.
0: ఓకే,
1: కంప్లీట్ గా ఇప్పుడు పాత ఫోటోలు కూడా ఎప్పుడెప్పుడుగా నేను చిన్నప్పుడు 4th క్లాస్ 6th క్లాస్ చదువుకున్న ఫోటోలు కూడా అన్ని తీసి పెట్టుకున్నాము. తర్వాత మేము టూర్లు ఎక్కడన్నా పోయినా కూడా టూర్లలో కూడా అప్పుడు ఈ సెల్ ఫోన్ లో తీసుకునేది లేవు కదా,
0: అవును.
1: ఎక్కడ ఏడన్నా ఉంటే అప్పుడు దాన్ని ఆడపోయేది, అది తీర్చుకునేది నలుగురు ముగ్గురం బ్యాచి గారినో ఫ్యామిలీ గారినో తీర్చుకొని అవి తీసుకొని పోయి మళ్ళీ ఇంట్లో పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా నా ఫోటోలు పాత ఫోటోలు చాలా వరకు ఉన్నాయి. అసలు మా ఫాదర్ ఫోటో కూడా 75 ఏళ్ల ఫోటో కూడా ఒకటి ఉంటే అప్పుడు దీన్ని తీసి ఎల్లాడి చేసి దాన్ని పెద్ద పెద్ద ఫోటో చేసినాము. అట్లా మా ఫాదర్ మదర్ దగ్గర కలిపి ఫోటో గుర్తు పెట్టుకొని ఉన్నాం అనమాట మా గోడలకు ఇంట్లో ఇంట్లోనే మా విలేజ్.

0: ఏడైతే లేవు కానీ ఆ ఇంట్లో విలేజ్ లో చుట్టూ వేసేసుకున్నాం ఫోటోలు.
1: ఓకే ఓకే అండి, చాలా
0: ఫోటోలు
1: మెమరీస్ కూడా ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఫోటో వెనక ఒక స్టోరీ ఉంటుంది.
0: ఉంటాయమ్మా, అన్ని బాగానే ఉంటాయి. మా
1: అవును.
0: అన్నయ్య కలిపి తీసుకున్న ఫోటోలు అన్ని చాలా బాగున్నాయమ్మా. ఆల్బమ్ తీసుకుని పెట్టుకునే వాళ్ళము అదేమ్మా.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రమణయ్య గారు.
0: థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా.
1: సో యా, మన ఇళ్ళలో పాత ఇళ్ళలో విలేజెస్లో చూస్తే లివింగ్ రూమ్లో, హాల్లో, వెరండాస్లో మొత్తం వాల్ రైట్ రౌండ్ అన్ని ఫొటోస్ ఉండేవి. చిన్నప్పుడు ఫొటోస్, పెద్ద పెద్ద వాళ్ళ ఫొటోస్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్ ఫొటోస్ కూడా విలేజెస్లో వీ విల్ గెట్ టు సీ. అదే ఒక ట్రెజర్, ట్రెజర్గా వాళ్ళు ఫ్యామిలీస్ అనేవి ముందుకు తీసుకుని వెళ్తారు. అండ్ విలేజ్ అనే కాదు, ఎలాంటి రీజనల్ బ్యారియర్స్ లేకుండా మనం కూడా మన లీనియేజ్ని గుర్తుపెట్టుకొని అలా ఫొటోస్ రూపంలో వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయాలి అండ్ వాళ్ళ వాల్యూస్ని కంటిన్యూ చేయాలి అని నేను అంటున్నాను. వెల్, మిగతా కాలర్స్ ఏమంటున్నారో మాట్లాడుకుందాము. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.

0: వెల్ మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, ఎవరో మాట్లాడేద్దాము. హలో,
1: ఓం శాంతి. నమస్కారం అండి, నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి. నందిని మేడం గారికి గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం, వింటానే ఉంటాను మేడం. మీ రేడియో అంటే మాకు ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో దేవుళ్ళు దేవతలు మీ ఆద్యలే మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: అంటే టీవీ చూడడానికి మాకు ఆ దేవుడు అవకాశం ఇవ్వలేదు మేడం.
0: ఓకే ఓకే,
1: నేను
0: చెప్పండి
1: మేడం, మీ రేడియో వింటూ ఉంటానండి. చేయండి, ఒకప్పుడు నేను నాటకాల రంగస్థల నటుండండి. కురుక్షేత్రంలో దుర్యోధనుడి పాత్ర వేసేవాడిని 14 ఇయర్స్ అప్పటి నుంచి. బాలనగంలో మాయల ఫకీర్ అంటే రెండు కూడా పెద్ద పాత్రలేండి.
0: ఓకే ఓకే.
1: రికార్డింగ్ డ్యాన్స్ లో ఎన్టీ రామారావు పోర్షన్ యాక్టింగ్ చేసేవాడిని. అయితే అప్పుడు ఫోటో తీసుకోవాలంటే ఫోటో నుంచి కెమెరామ్యాన్ వచ్చి తీసేవాడండి. ఇప్పుడు ఇప్పుడులాగా ఈ ఫోన్లు గట్ట అప్పుడు ఉండేవి కదండి.
0: అవునవును.
1: అయితే మేడం, ఎన్టీ రామారావు పక్కనే హీరోయిన్ ఉంటది కదండి, ఇద్దరిని కలిపి తీసి ఇంట్లో నేను మా ఇంట్లో రూమ్ నిండా ఒక లైన్ అంతా ఫోటోలే ఉండేయండి. ఫోటో స్టూడియోలో కూడా ఉండవండి, అంతలా ఉండేవండి ఫోటోలు. క్లాస్ గ్రూప్ ఫోటోలు కూడా ఉండేయండి. 6th క్లాస్ లో, 7th క్లాస్ లో, 8th క్లాస్ లో, 9th క్లాస్ లో, 10th క్లాస్ వరకు కూడా గ్రూప్ ఫోటోలు అండి. అందులో నేను 8th, 9th, 10th లో ఎన్సీసీ అండి. ఎన్సీసీ కూడా గ్రూప్ ఫోటోలు కూడా ఇప్పటికి కూడా అంటే ఫోటోలు అప్పుడు అయితే కట్టించండి, మేకలు కొట్టి అద్దాలు కట్టించి ప్రేములు కట్టించి వరుసనే తగిలించేవాడిని గోడకండి. ఇంకా ఇప్పుడు అయితే తీసేసే అనుకోండి, ఆల్బమ్ లో చేయించేవండి. అప్పుడు కలర్ ఫోటోలు ఉండేవి కదండి, ఫోటోలు ఉండేవి మేడం. చాలా ఫోటో అందరూ ఫోటో స్టూడియో అనేవారండి, ఫోటో స్టూడియో మెహర్ బాబా అనేవారండి.
0: ఓకే ఓకే అండి, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు అండి. థాంక్ యూ
1: మేడం. ఒక మాట అండి మేడం,
0: చెప్పండి చెప్పండి.
1: నాకు ఈ మే నెల 30వ తారీఖున బర్త్డే ఉందండి, మరియు మ్యారేజ్ డే కూడా మే 30వ తారీఖున అండి. విశేష చెప్పండి మేడం.
0: యా యా, మీకు కూడా గుడ్ విషెస్ అండి. విష్ యూ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఆల్ రైట్, సో అది ఫొటోస్ అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంటుంది. అండ్ ఇంట్లో ప్యాషనెట్గా ఫోటో వాల్స్ కూడా చేసుకుంటారు. ఇట్స్ లైక్ డ్రీమ్ వాల్, ద వాల్ ఇస్ టాకింగ్ టు మీ అని అంటూ ఉంటారు. డిజైన్ చేసుకునేటప్పుడు, ఇల్లు కట్టించుకునేటప్పుడు ఒక స్పెసిఫిక్ వాల్ ఎక్స్క్లూజివ్గా ఫొటోస్కి కేటాయించుకుంటారు. ఇప్పటి వరకు అలా ఎవరు ట్రై చేయకపోతే ఐ వుడ్ హైలీ రికమెండ్ ఉన్న ఇంట్లోనే ఏదో ఒక స్పేస్లో హ్యావ్ యువర్ ఫొటోస్. ఎంత స్ట్రెస్ఫుల్ డే ఉన్నా సరే, ఆర్ ఎంత డిఫరెంట్ మూడ్లో ఉన్నా సరే, ఫొటోస్ ఆ మెమరీస్ని చూసేసరికి ఒక్కసారిగా టైం ట్రావెల్ చేసేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ ఇంట్లో కూడా ఒక ఆర్గానిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు, బికాస్ ఫొటోస్ హ్యావ్ దాట్ వైబ్రేషన్.

గుడ్ మెమరీస్ ఉంటాయి కాబట్టి గుడ్ వైబ్స్ ఆటోమేటిక్గా ఇంట్లో ఉంటాయి, దే వోంట్ బి స్కోప్ ఫర్ నెగిటివిటీ. సో డెఫినెట్లీ ఇంట్లో ఫొటోస్ ఉండాలి, అవి డిఫరెంట్ పెయింటింగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫొటోస్, వాట్ ఎవర్ దట్ ఈస్ క్లోజ్ టు యూ, విచ్ యూ గెట్ కనెక్టెడ్, అవి డెఫినెట్లీ హ్యావ్ ఇట్ క్లోజ్ టు యువర్ స్పేస్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9 720 స్టూడియో క్లాక్ల టైం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: We have our next caller in line. Hello.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: రేణుకా అండి.
0: రేణుకా గారు. సో చెప్పండి, మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళారు అండ్ ఎట్లా మెమరీస్ అక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఇంటికి?

0: We have our next caller in line. Hello.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: రేణుకా అండి.
0: రేణుకా గారు. సో చెప్పండి, మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళారు అండ్ ఎట్లా మెమరీస్ అక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఇంటికి?
1: ప్లేసెస్ అంటే మా పాప పుట్టిన చుక్కల జాతర గుర్తుంది, వాటి ఫోటోస్ ఉన్నాయి.
0: ఓకే
1: ఆచారం
0: ఓకే
1: చేస్తాము
0: ఓకే
1: పాఠశాల.
0: ఓకే
1: ఫస్ట్ టైం 10th క్లాస్ టీచర్స్ డే అప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఫోటోలు.
0: ఓకే ఓకే సో ఇలా చాలా మెమరీస్తో ఉన్న ఫొటోస్ అయితే డెఫినెట్గా ఉంటాయి కదా.
1: అవును,
0: మీరు ప్రింట్ తీయించుకుంటారా లేదా అలా ఫోన్లో పెట్టుకొని అవే చూస్తారా?
1: అంటే కెమెరాలో తీసిన ఫోటోస్ అండి, కెమెరాలో
0: ఓకే ఓకే
1: ఆల్బమ్
0: అండి.
1: ఆల్బమ్.
0: ఓకే ఓకే థ్యాంక్ యూ రేణుకా గారు. సో అది స్కూల్లో కూడా డెఫినెట్లీ మేనేజ్మెంట్ ఒక పాయింట్గా పెట్టుకుంటుంది. ఎవ్రీ క్లాస్ అయ్యాక ఒక గ్రూప్ ఫోటో. అది అప్పట్లో అనిపించేది గ్రూప్ ఫోటో ఉంది, గ్రూప్ ఫోటో ఉంది అనేసి చిన్న ఎగ్జైట్మెంట్ ఉండేది ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగుతున్నామని. కానీ వన్ స్కూల్ అయిపోయాక, లేకపోతే పాత క్లాస్లో ఉన్న ఫ్రెండ్ నెక్స్ట్ క్లాస్లో వేరే స్కూల్కి వెళ్ళిపోవడం అను, ట్రాన్స్ఫర్ అవ్వడము, వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు మనతో కంటిన్యూ అవ్వకపోతే ఫొటోస్ చూసినప్పుడు అరే పలానా ఫ్రెండ్ నాకు ఆ క్లాస్లో ఉండేవాడు, వాడు మేబీ వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు నంబర్ దొరికితే బాగుంటుంది, ఇప్పుడు ఎక్కడైనా కలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అలా ఫ్రెండ్స్ లేకపోతే మనం ఏదన్నా మిస్ అయిపోయి మనకు అసలు గుర్తులేని చిన్న చిన్న విషయాలు కూడా ఇలా క్యాప్చర్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ దట్స్ అ వెరీ గుడ్ ఎవిడెన్స్ ఫర్ అవర్ లైఫ్, అంతే కదా? ఎలా ఉన్నాము, ఎలా మారాము, అప్పుడు ఎలా ఆలోచన విధానం ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేటి అన్నీ ఒక చిన్న ఫోటోలో మొత్తం కనిపించేస్తుంది. మనం అంత కాదనుకున్నా ఆ టైం పీరియడ్కి ఇలా సెకండ్స్లో ఒక ఫోటో అనేది తీసుకొని వెళ్ళిపోతుంది. సో క్యాప్చర్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, లివ్ ద మూమెంట్స్. అదే పనిగా ఫోటోలు వీడియోలు తీయడం కాకుండా ఆ మూమెంట్లో వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్ క్యాప్చర్ దాట్, సో దాట్ అది ఫ్యూచర్లో కూడా మళ్ళీ యూ కెన్ రీలివ్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను ఓలేటి ప్రభాకర్ రావుని.
0: ప్రభాకర్ రావు గారు, చెప్పండి, మీరు ఎలాంటి ప్లేసెస్ని విజిట్ చేశారు?
1: నేను తవాంగ్ అని చెప్పని ఉంది మనకి, ఎక్కడ అస్సాం దాటి అరుణాచల్ ప్రదేశ్, అక్కడికి వెళ్ళాం. అక్కడ భూమ్లా అని చెప్పని ఉందనమాట. మొత్తం మంచు, ఫిబ్రవరి నెలలో మంచు కురుస్తుంది బాగా.
0: ఓకే.
1: ఒక 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట హైట్. అక్కడ ఫోటోలు దిగాం. ఏమిటి మనకి ఆ మంచుతో ఆడుకుంటే ఫోటోలు దిగాం అనమాట, నేను మా మనవాళ్ళు అందరం ఉన్నాం.
0: ఓకే ఓకే అండి.
1: ఆ ఫొటోస్ ఇప్పటికి కూడా చూస్తూ ఉంటే మళ్ళీ నేను తవాంగ్ వెళ్ళానా అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్ళానా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఏం చేశానంటే మా హలో
0: చెప్పండి చెప్పండి.
1: ఇంకొకటి ఏం చేశానంటే మా ఇద్దరు మనవాళ్ళకి మన నాటు నాటు సాంగ్ ఉంది కదా,
0: అవును
1: జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ది,
0: అవును అవును.
1: వాళ్ళ డ్రెస్సులు ఎలాగున్నాయి అప్పుడు, ఓల్డ్ మోడల్ డ్రెస్ అనమాట, బెల్ట్ ఇలా చర్చకు పెట్టి,
0: అవును,
1: అలాంటిది కుట్టించాను డ్రెస్ దగ్గర నుండి కుట్టించి వాళ్ళకి వేయించి ఫోటో దిగి నేను వాళ్ళతో దిగి ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నాను.
0: ఓకే ఓకే అండి, చాలా బాగుంది ఆలోచన.
1: చాలా చాలా ఇదనమాట, అది చాలా అద్భుతంగా ఉంటుంది.
0: ఓకే ఓకే, మంచి ఐడియా.

0: ఫోన్ చేశారు అని చెప్పి అంటారు ఆ ఫోటో చూడగానే. ప్రయోగమే కదా అది కూడా.
1: అవునవును, అబ్సల్యూట్లీ.
0: అలాంటి డ్రెస్సులు రావడం అరుదు.
1: కరెక్ట్.
0: అందుకు మా మనవాళ్ళు ఇద్దరికి చిన్నవాళ్ళని వాళ్ళు వాళ్ళకి కుట్టించనమాట.
1: ఓకే ఓకే, మంచిది.
0: గోడకి పెట్టుకొని తరలించుకొని చూసుకుంటూ ఉంటే ఓ అద్భుతంగా ఉంటుంది అనమాట. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి. సో అది చాలా మంది మూవీ స్టార్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కూడా పర్టికులర్గా అలా డ్రెస్ వేసుకొని హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసి డెఫినెట్లీ ఫొటోస్ కూడా తీసుకుంటారు. అండ్ అవి ఇప్పుడు చూసుకుంటే అప్పుడు ఎస్, ఇప్పుడు చాలా యాక్టర్స్ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి గారిని, ఇలా అప్పటి ఓజీ స్టార్స్ యొక్క స్టైల్ని ఫ్యాన్స్ క్యారీ చేసేవాళ్ళు. ఫోటో స్టూడియోలో కూడా వాళ్ళు అది ఎలా అంటే ఓ పలానా హీరో రాగా ఫోటో తీస్తున్నామని బ్యానర్స్ కూడా పెట్టేవాళ్ళంట. అండ్ హెయిర్ కటింగ్ సెలూన్స్లో కూడా ఆ మూవీ నేమ్తో హెయిర్ కట్ లేకపోతే పలానా హీరో నేమ్తో హెయిర్ కట్ కూడా ఉండేవి. అలా ఒక ట్రెండ్ నడిచేది. డ్రెస్సెస్ కానివ్వండి, లేదు పర్టికులర్ మూవీలో హీరోయిన్ వేసుకున్న ఓనీ లేకపోతే బ్యాంగిల్స్, ఇట్లా చాలా ఏ ఎలిమెంట్ నచ్చితే ఆ ఎలిమెంట్. ఇప్పట్లో వైరల్ అవ్వడం అంటున్నామే కానీ అప్పట్లో వైరల్ అనే వర్డ్ లేకుండానే చాలా థింగ్స్ ట్రెండ్ అయ్యాయి, చాలా వైరల్ అయ్యాయి. ఇప్పటికీ కూడా దే ఆర్ స్టిల్ ఇన్ ట్రెండ్. మాధురి దీక్షిత్ సారీ అవ్వనివ్వండి, లేకపోతే కొన్ని మూవీస్లో పర్టికులర్ డ్రెస్ కానివ్వండి, ఇప్పటికీ ఆ కలర్స్, ఆ మోడల్స్ ట్రెండ్లోనే ఉంటాయి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ ఆల్బమ్స్ అండ్ సీ. యు ఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.97, 32 స్టూడియో క్లాక్లో టైం.

0: సో మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరో మాట్లాడేద్దాము. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: శుభ సాయంత్రం మేడం. నా పేరు డాక్టర్ కృష్ణ రాయుడు అండి.
0: కృష్ణ గారు, మీరు మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్, మీరు మెమరీస్ ఎలా పెట్టుకుంటారు చెప్పండి.
1: మేడం, నేను మంచి మంచి మంచి ట్రావెలింగ్ ఉన్నాయి. ఎందుకంటే నాకు లైఫ్ లో ఎక్కువ నేను చదువు మీదే నా లైఫ్ గడిచిపోయింది. అంటే పిహెచ్డి వరకు చదువుకోవడం వల్ల ఇప్పుడు 10th standard నుంచి నేను పిహెచ్డి ప్రయాణంలో చాలా జ్ఞాపకాలు మజిలీలు ఉన్నాయి నాకు. ఎస్పెషల్లీ ట్రైనింగ్ పేరు చెప్పి పిహెచ్డి టైంలో నేను మదురై వరకు వెళ్ళడం, తర్వాత పూణే కానీ ఢిల్లీ కానీ వెళ్ళడం. సో అక్కడ రీసెర్చ్ స్కాలర్స్, కొత్త కొత్త వాళ్ళు మన దేశం నుంచి కానీ ఇతర దేశాల స్కాలర్స్ కూడా మనల్ని కలవడం, వాళ్ళలో చాలా మంది మంచి మంచి ఫోటోలు, అంటే మేము మా టాపిక్ మీద మాట్లాడుకోవడంతో పాటుగా వాళ్ళతో పాటుగా ఉండే మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మాకు వేరే దేశస్తులతో. అది మన దేశస్తుల్లోని అంటే నేషనల్ డైవర్సిటీ అంతా మనం చూడడం జరిగింది. అవి చూసినప్పుడు మాకు ఆ రీసెర్చ్ లైఫ్ అంతా ముందుకు వచ్చి మళ్ళా నెమరేసుకున్నట్టు అనిపిస్తుంది. అది నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అలాగే 10th class పిల్లలు, మేము హాస్టల్లో అది చదువుకున్నాను నేను, సో వాళ్ళతో కూడా నాకు మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయండి.
0: ఓకే ఓకే అండి. ఇలా బయటకు వెళ్ళినప్పుడు మనతో ఉన్న వాళ్ళే ఫ్యామిలీ అయిపోతారు కాబట్టి మెమరీస్ ఇంకా బాగుంటాయి.
1: అవునండి, 100% ఆ స్టేట్మెంట్ చాలా కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు మీతో మీ వాళ్ళు అనేవాళ్ళు, రక్త సంబంధికులు ఎప్పుడు మీతో ఉండడం సాధ్యం కాదు. సో బయట ప్రపంచంలో మనం బతుకుతున్నప్పుడు మనం మన వాళ్ళు బయట వాళ్ళు అందరూ మన వాళ్ళు అయిపోతారు.
0: అంతే అంతే,
1: మనకి మనం చేసుకోగలిగితే మనకి జీవితం ఇంకా అందంగా రంగులమయంగా అనిపిస్తుంది. సో అది నాకు చాలా అదృష్టం దక్కిందని అనుకుంటాను నేను.
0: ఎస్ ఎస్ అండి, ట్రావెల్ చేయడమే ఒక లగ్జరీ అంటా నేను, బికాజ్ అది ఆపర్చునిటీ అందరికీ

0: దొరకదు, దొరికితే మాత్రం వేస్ట్ చేసుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: తప్పకుండా అండి, మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ
1: థ్యాంక్
0: ఆల్సో
1: యూ.
0: ఫర్ కాలింగ్. సో యా, ట్రావెలింగ్ హాస్టల్ లైఫ్ ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనకు తెలియని వాళ్ళు పరిచయం అవుతారు, కొన్ని రోజులు ఉంటారు, ఫ్యామిలీగా మారిపోతాము. ఇంటికి వెళ్ళినా కూడా ఎప్పుడెప్పుడు హాస్టల్కి వెళ్ళిపోవాలా అని కూడా ఉంటుంది అని హాస్టల్లో ఉన్న వాళ్ళతో అయితే మాట్లాడినప్పుడు నేను తెలుసుకున్నాను. ఇంటి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి తీసుకెళ్లిన స్నాక్స్, ఇంటి నుంచి తీసుకెళ్లిన పచ్చళ్ళు అందరూ రూమ్లో కూర్చొని అలా ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటే ఒకటే ప్లేస్లో డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్న ఫుడ్ని ఎక్స్పీరియన్స్ అవ్వడము. ఇంట్లో ఇట్స్ లైక్ అ సెకండ్ హోమ్ అని కూడా విన్నాను. దట్ ఈస్ హౌ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. బికాజ్ ఫ్యామిలీ అనేది ఎప్పుడూ వెంట ఉండదు, అదొక యాంకర్ లాంటిది. యాంకర్ అనేది షిప్లో చాలా అండర్గ్రౌండ్లో ఎక్కడో ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసి ఉంటుంది. షిప్ ఎంత ఎటు వెళ్ళినా ఏం చేసినా ఒక దగ్గర ఆగాలి, స్టేబుల్గా ఉండాలి అంటే ఆ యాంకర్ పాయింటే. సో మనం ఎంత దూరం ప్రయాణించి వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు టై బ్యాక్ ఆర్ సెల్ఫ్స్ టు దాట్ యాంకర్. సో మీరు కూడా మీ యాంకర్ని ఐడెంటిఫై చేయండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.97. 36 టుడే క్లాక్లో టైం. మన నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం.

0: మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: మేడం,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఏఎస్ రాయుడు మేడం.
0: ఏఎస్ రాయుడు గారు, చెప్పండి, మీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి, మీ అనుభవాలు?
1: మేడం, దాదాపు 1970కి ముందు ఫోటోలు అనేటివి చాలా కఠినం, కష్టం మేడం. అప్పట్లో 7th క్లాస్ 10th క్లాస్ కు మాత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మాత్రమే దిగేవాళ్ళం అప్పట్లో.
0: అవును,
1: అంటే మా అక్క వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు దిగేవాళ్ళు, మా తల్లిదండ్రులు ఎక్కడ ఫోటోలు లేవు మేడం. వాళ్ళతో కలిసి చిన్నప్పుడు జ్ఞాపకాలు అనేటివి మాకు ఫోటోలు లేవు మేడం.
0: ఓకే ఓకే.
1: చాలా 80% మందికి ఫోటోలే లేవు మేడం.
0: ఎందుకంటే అప్పట్లో అవసరానికే ఫోటోలు తీసుకునే వాళ్ళు తప్ప ఇలా గుర్తు కోసం
1: అది ఆనందం
0: పెట్టుకోవాలన్న ఆలోచన కూడా తక్కువ ఉండేది.
1: తక్కువే కాదు మేడం, దొరికేటివి కాదు మాకు. ఎట్లా అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో 3 రూపాయలు మేడం అప్పట్లో.
0: ఓకే ఓకే.
1: ఆ 3 రూపాయలు కష్టం సంపాదించాలని చాలా కష్టపడాలి మేడం. అంటే 1970 మేడం చెప్తున్నా.
0: ఓకే ఓకే అండి.
1: ఆ సమయంలో ఏం చేసేవాళ్ళం అంటే మేడం, బాగా మెమోరీ బాగా ఉన్నవా మాలాంటి, లేకుంటే ఇంకా బాగా ఉన్నవాళ్ళు బాపులం అయ్యేవాళ్ళం మేడం. అంటే మా తల్లిదండ్రుల బొమ్మలు మావి మావి అంటే నాది వేసుకోలేను అంతే అరుండేది మేడం.
0: ఓకే ఓకే.
1: ఇంట్లో వాళ్ళవి బొమ్మలు పెన్సిల్తో వేసుకునేవాళ్ళం మేడం.
0: ఓకే ఓకే. అయితే మీరు పోర్ట్రేట్స్ గీస్తారనమాట?
1: అట్లా మేము మా ఇంతకు మేము మా తల్లిదండ్రులు గుండెల్లో ఫిక్స్ అయింటారు.
0: అలా గుర్తు చేసుకొని, గుర్తు
1: వాళ్ళ
0: తెచ్చుకొని
1: బొమ్మలు
0: గీయటం కూడా ఒక ఆర్ట్ అండి.
1: ఫోటో కంటే గుండెల్లో మిగిలిపోయింటారు మేడం వాళ్ళు.
0: అవును,
1: తల్లిదండ్రులను వాళ్ళ ఫోటో లేవు, వాళ్ళని చూసి ఊహించుకొని

0: మళ్ళీ మన ఫోటో చూసి తప్పులన్నా గీస్తామేమో కానీ మన మన మెజర్లో ఉన్న ఆలోచన మాత్రం ఎవరు తీయలేరు.
1: తీయలేరు అసలు. చాలా మంచి మాట చెప్పారండి, కరెక్ట్. ఎంత ఫోటోలో గుర్తు పెట్టుకున్నా కూడా మనకు ఒక మజిల్ మెమరీ అనేది ఉంటుంది. అక్కడి గాలి, అక్కడి వాతావరణము, మనుషులు చుట్టూ ఉన్న ఆ వైబ్రేషన్ అనేవి అది ఓన్లీ మనమే ఎక్స్పీరియన్స్ అవ్వగలము. ఎవరికి చెప్పలేము కూడా ఆ ఎమోషన్ని. మీరు అన్నట్టు ప్రాపర్గా పేపర్ మీద కూడా పెట్టకపోవచ్చు, తప్పులు ఉండొచ్చేమో, కానీ మన మెదడులో తప్పైతే ఉండదు.
0: ఉండదు మేడం. తల్లిని గీయాలంటే గుండెలు ఉండిపోయింటుంది, తండ్రిని గీయాలంటే మన అనుభవంలో మిగిలిపోయి ఉంటాడు.
1: అంతే అంతే, చాలా బాగా చెప్పారండి, కరెక్ట్ గా.
0: చిన్న వయసులో నుంచే తల్లిదండ్రులు గుండెలోను మెదడులోను రక్తంలోను వాళ్ళు నీలమైంటారు కాబట్టి వాళ్ళ బొమ్మ గీయడానికి మన చేతులు కానీ మన కుంచి అంటే పెన్సిల్ కానీ వనకదు మేడం. కరెక్ట్, మన మెదడులో ఏముందో వాళ్ళ మనసు వాళ్ళ బొమ్మను అట్టే గీయగలుగుతాం. ఆ గీసే వాళ్ళకి మాత్రమే అది అలవాటైతుంది.
1: అంతే అంతే అండి. మన నడవడికలో నాన్నని, మన మెత్తదనంలో అమ్మని అలా
0: తల్లిని
1: దాచుకొని. సారీ,
0: చాలా మిత్రులను మన తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళను కూడా ఫోటోలు గీయగలిగినాను మేడం ఆ రోజులలో.
1: ఓకే,
0: చాలా నాకు ఇష్టమైంది మేడం. ఈరోజు మంచి టాపిక్ తీసుకో మంచి టాపిక్ తీసుకొచ్చినారు, చాలా ఆనందమైంది మేడం.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ,
0: నమస్తే మేడం. నమస్కారం మేడం.
1: నమస్తే అండి. సో అది ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎట్లా అంటే చూసి గీస్తారు, కానీ మన మైండ్లో ఉన్న విజన్ని, ఒక ఆర్టిస్ట్ బుర్రలో ఉన్న ఎమోషన్, ఇంటెన్షన్ని ఐ డోంట్ నో ఎవరన్నా కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారేమో. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేరు మాటలు. ఏదున్నా వాళ్ళ ఆర్ట్ ఫామ్లో అది ఎంబైబ్ చేసేస్తుంటారు. వాళ్ళ ఆర్ట్ ఫామ్లో వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కనిపించేలాగా ఆర్ట్ని చేస్తారు, కానీ ఎదుటి పర్సన్కి అది అర్థమవుతుందా లేదా అన్నది ఆర్టిస్ట్ది రెస్పాన్సిబిలిటీ కాదు. ఒక ఆర్ట్ని అర్థం చేసుకోవడానికి చాలా విజ్ఞానం కావాలి, చాలా ఎక్స్పీరియన్స్ కావాలి అని నేను అంటాను. ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్, లైఫ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటేనే వచ్చేది ఎక్స్పీరియన్స్. అండ్ ఒక ఆర్ట్ ఏంటి, చిన్న డ్రాయింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక చిన్న ఆర్ట్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు, దాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఎందుకు అని అంటారు. బట్ నో, దిస్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్. అక్కడ చూస్తే నిజంగా ఏమీ ఉండదు, కానీ కరెక్ట్గా చూస్తే చాలా ఉంటుంది. సో దీనికి, ఈ ఎమోషన్ అర్థం చేసుకోవడానికి మనకి డెఫినెట్లీ ఒక సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక సెట్ ఆఫ్ విజ్డమ్ అయితే కావాల్సి ఉంటుంది. బికాజ్ మీరు వెళ్ళి ఆర్టిస్ట్ని అడిగితే వాట్ ఇన్స్పైర్డ్ యూ టు డూ దాట్, ఆర్ వాట్ వేర్ డిడ్ దిస్ ఆర్ట్ ఫామ్ కమ్ ఫ్రమ్, మీకు ఐడియా ఎలా వచ్చిందని అంటే ఆర్టిస్ట్ దగ్గర మాటలు ఉండవు, బికాజ్ తను చెప్పలేకనే కదా డ్రా చేశాడు. సో అదే అర్థం చేసుకోవడం, ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ దెన్ యూ మస్ట్ హ్యావ్ రీచ్డ్ a very good level in your life. You are listening to Akashvani Hyderabad FM Rainbow 101.9 743 studio clock low time. This is your RJ Nandini.

ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ మీ డైల్ చేయాల్సిన నంబర్ 0402323003000, 0402323482100, 0402970475.

0: మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాము. హలో
1: హలో,
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? ఓకే, మేక్ ష్యూర్ మీరు టాపిక్ విని చేస్తున్నారు. కాల్ అండ్ ప్రాపర్ సిగ్నల్ ఉన్న ప్లేస్లో నుంచి కాల్ చేయండి. ఇలా కాల్ కనెక్ట్ అయ్యి మాట్లాడకపోతే బాధేస్తుంది. సో నెక్స్ట్ కాలర్ ఎవరు, మాట్లాడేద్దాము.

0: హలో,
1: నమస్తే అండి,
0: నమస్తే అండి.
1: బాగున్నారా?
0: బాగున్నాను. మీ పేరు? మీరు బాగున్నారా?
1: మందా భాస్కర్ మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నాను మంగ భాస్కర్ గారు. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను.
1: బాగున్నాను. అందరూ బాగుండాలి.
0: యా, సో
1: సమ్మర్ రాగానే ట్రిప్పులు గుర్తొస్తాయి కదా.
0: అవును.
1: ఎందరూ వేడి అంటూనే ఉంటాం, కానీ ముఖ్యంగా ట్రిప్ అనే కాదు, మ్యారేజ్ సీజన్, ఏదో ఒక ఫంక్షన్ అన్నమాట. హాలిడేస్ వలన తప్పదు. అయితే ఒకప్పుడు మా చిన్నప్పుడు అంతా ఇలా ఫోన్ లో ఫోటోలు తీయడాలు అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఎప్పుడో ఒక్కసారి స్టూడెంట్ తీసుకెళ్తే ఒక ఫోటో ఉండేది. అలాగే

0: ఎంతోమంది మా పెద్దలు ఫోటోలే లేవు తాతలు వాళ్ళని. తర్వాత తర్వాత ఏంటంటే కొంచెం ఇప్పుడు ఇప్పుడైతే మరి ఫోన్లోనే అన్నీ కదా.
1: అవును,
0: కాబట్టి ఫోటోస్ మాత్రం మెమరబుల్. మనం ఉన్నా లేకపోయినా మాత్రం అలా నిలిచి ఉంటే వాళ్ళని మనం చూసుకొని గుర్తు చేసుకోవచ్చు మళ్ళీ.
1: అవును, గుర్తు కూడా చేసుకోవచ్చు
0: అన్నమాట. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా గానీ ఒక ఫంక్షన్ అటెండ్ చేసినా ఇంపార్టెంట్ ఫోటోస్ తీసుకోవాలి, అప్పుడు మనకి మెమరబుల్ గా ఉంటది. ఎంత ఫోటోలు తీసుకున్నా అంత జాగ్రత్తగా పెట్టుకోవాలండి వాటిని.
1: అవును,
0: అది ఇంపార్టెంట్ కదా.
1: తీయడం కాదు ముఖ్యం, జాగ్రత్తగా పెట్టుకోవడం ముఖ్యం.
0: తర్వాత అన్నిటికంటే ముఖ్యం జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ సెల్ఫీలు జోలికి వెళ్ళి చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి.
1: వాలిడ్ వాలిడ్ పాయింట్ తీసా చెప్పారండి, కరెక్ట్.
0: చాలా జాగ్రత్తగా ఎందుకంటే మన ఆనందాలన్నీ ఎంతో మందిని చూస్తున్నారు, ఎంతో ఆనందంగా దిగుతారు తర్వాత చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి, వాటిని జాగ్రత్తగా భద్రపడతారు. అవే మనకి మెమరీస్ కదండి.
1: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: సో యా, దట్ వాజ్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. నేను కూడా అసలు ఆలోచించలేదు ఫొటోస్ తీసుకోవడము మన మంచి మెమరీస్ కోసము, కానీ అసలు సెక్యూరిటీ లేకుండా రిస్క్ చేసి మరీ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. వెకేషన్లో డెఫినెట్లీ ట్రెక్కింగ్ అంటాము, హిల్ స్టేషన్ అంటాము, మౌంటైనీరింగ్ చేస్తారు, వాటర్లో వెళ్తాము, బీచెస్ అని ఇలాంటి ఏరియాస్లో అవి ఎంత మంచి ఫీలింగ్ ఇచ్చినా సరే సెక్యూరిటీ హజార్డ్ ఉంటుంది. కాబట్టి మితిమీరి ఎలాంటి గైడ్లైన్స్ని క్రాస్ చేయకుండా ఉన్నంత జోన్లోనే మనకి ఎంత యాక్సెసిబిలిటీ ఉందో అంతే జోన్లో ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడము చాలా మంచిది. ఏదైనా ఏరియా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని స్పిరిచువల్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ స్పెసిఫిక్గా ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసి ఉంటాయి. ఇలాంటి గైడ్లైన్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అడ్హర్ టు ఇట్, ఎందుకంటే వాళ్ళు రాశారు అన్నప్పుడు ఇట్స్ అ రూల్ అండ్ ఆ రూల్ అందరికీ వర్తిస్తుంది. ఇలాంటి గైడ్లైన్స్ ఏవైనా ఉంటే పర్టికులర్గా పాటించాలి, బికాస్ టూరిజం అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అండ్ దానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి. మన మెమరీస్ కోసము, మన ఆనందం కోసము మనం ఒక ఇన్స్టిట్యూషన్ గైడ్లైన్స్ని బ్రేక్ చేసే రైట్ అస్సలు లేదు. సో మేక్ ష్యూర్ యూ అడ్హర్ టు ఎవ్రీథింగ్ అండ్ అప్పుడు ఆ మెమరీ ఇచ్చే హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ 10 times ఎక్కువ అయిపోతుంది. సో 7:52 స్టూడియో క్లాక్లో టైం వీ కెన్ ఆల్మోస్ట్ మనము హెలో రెయిన్బోకి లాస్ట్లో వచ్చేసాము. సో లాస్ట్ కాలర్ ఎవరో చూద్దాము.

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: రామాచారపుర విజయనగరానికి మాట్లాడుతున్నామ్మా.
0: రామాచారి గారు. సో చెప్పండి, మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి?
1: చాలా అనుభవం ఉందమ్మా. నేను మీరు చెప్తున్న మరి మా నాన్నగారు అంటే మా తాతగారు గ్రాండ్ ఫాదర్ అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉండే మా గమ్మత్తు ఉండేది ఎంగటి కాలం కదా.
0: అవును.
1: అప్పుడు ఫోటోలు ఎట్లంటే ఒక ఒక ఫోటో దిగాలంటే ఒక ఊరు నుంచి వేరే ఊరు పోవాలమ్మా.
0: ఓ,
1: ఎందుకంటే ఊర్లోకి రారు కదమ్మా. ఇప్పుడు అయితే చాలా మంది ఇంటికి తిరుగుతారు కదా. అప్పుడు మా తాతగారు మా నానమ్మ గారు ఫోటో ఇంకా ఉన్నాయమ్మా, అవి చూసుకొని ముట్టుకొని బాగా పెట్టుకుంటామండి. అది ఒక రెండోది ఏముందంటే కాలేజ్ హై స్కూల్ పోయి నాకు ఫోటో దిగి బెల్ల పిచ్చమ్మా. నా పిచ్చి అంటే నాకు షూటింగ్ కూడా వచ్చి ఉండే అప్పుడు చిన్న 20-14 సంవత్సరం ఉండే చిన్న వయసులో కూడా ఇప్పుడు దాచి పెట్టుకున్నమ్మా.
0: ఓకే ఓకే అండి.
1: ఎప్పుడైనా వచ్చిరనుకో ఆల్బమ్ తీసి చూపిస్తాను అనమాట.
0: బాగుంటుంది అట్లా.
1: జాగ్రత్త, ఎందుకంటే మనకు జాప్గా ఉంటదమ్మా. ఆల్బమ్ సంతోషం అసలు వీరంతా జాగ్రత్త పెట్టుకున్నాడు ఫోటోలనే.
0: ఈ రోజు మాట్లాడుకోవడానికి కూడా మంచి మంచిగా అనిపిస్తుంది కదా, అప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యా, దట్ వాజ్ అవర్ హెలో రెయిన్బో. ఫొటోస్, మెమరీస్, ట్రిప్స్ గురించి చాలా మాట్లాడుకున్నాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోతుంది. ఏంటి, పెళ్ళిళ్ళలో ఫొటోస్, మంటపం చుట్టూ ఫోటోగ్రాఫర్లు ఉంటారు, స్టేజ్ ముందు ఫోటోగ్రాఫర్లు ఉంటారు. అసలు ఆడియన్స్కి ఏం జరుగుతుంది స్టేజ్ మీద అన్నది కూడా కనిపించదు. ఇలా కష్టపడుతున్న ఆడియన్స్ కోసమే ఎల్ఈడి స్క్రీన్స్ పెడుతున్నారు. అంత కష్టపడి పొద్దున్న లేచి రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళింది ఎందుకు? ఎల్ఈడి స్క్రీన్స్లో పెళ్ళి చూడడానికి. సో ఫోటోగ్రాఫర్స్, మీరు కూడా కొంచెం మా బాధ అర్థం చేసుకొని పెళ్ళి చూడడానికి వచ్చిన వాళ్ళకి

పెళ్ళి కనిపించేలాగా మీరు నిలబడి మీ అలైన్మెంట్ చేసుకొని మీరు కూడా మీ డ్యూటీ చేయడానికి వచ్చారు కాబట్టి యూఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అందరికీ కన్వీనియంట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ పెళ్ళి కన్నా ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అని, పెళ్ళి తర్వాత పిల్లలు అయితే బేబీ షవరు, ఆ తర్వాత బేబీ ఫోటోషూట్ అని, ఇట్లా ఒకప్పుడు చాలా లిమిటెడ్ రిసోర్స్ ఉండే ఈ ఫోటో వీడియో అన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఇట్ బికెమ్ అన్ అన్లిమిటెడ్ రిసోర్స్. అండ్ ఇది మన కోసం వాడుకోవాలి, అట్ ద సేమ్ టైం ఒక మంచి కాజ్ కోసం కూడా వాడితే చాలా బాగుంటుంది. సో దాట్ వాజ్ అవర్ హెలో రెయిన్బో. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లు టైం 7:56. 8 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత 8:30కి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు ప్రతి ఒక్కరిని ఆదరించు తల మీదెత్తుకుని చూస్తారు.

ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ మిథిలానగర్లో నిర్మించిన సఖీ భవనం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ను ప్రారంభించారు. జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా సంఘాలకు బస్సులను అందజేయనున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంపిక చేసుకుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, వర్షాకాల సన్నద్దతపై అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 650 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అందుతోందని, భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్టంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలున్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలోకి ఎబోలా ప్రవేశించకుండా ఎయిర్పోర్టులోనే పటిష్ట చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను అత్యంత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 4 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల అనంతర ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ను ఎంచుకుంది. కడపటి వార్తలందేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: ರೇನ್ಬೋ 101.9.
1: Hey, 22 Studio Clock, the time you're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9, me RJ Nandinito. నార్మల్గా మనుషుల్ని చూసినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఒక రకంగా నవ్వుతారు. వాళ్ళు ఇలా మాట్లాడితే ఇలా బిహేవ్ చేస్తారని మనం కొన్ని ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటాము. మన క్లోజ్ ఫ్యామిలీలో అయితే మోస్ట్ లైక్లీ ద ప్రిడిక్షన్స్ ఆర్ రైట్. ఇప్పుడు డాడీ, మమ్మీ ఆర్ సిస్టర్, ఫ్రెండ్స్, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఒక టాపిక్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఒక సిచ్యువేషన్కి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, హ్యాపీ అవుతారా, కోప్పడతారా, కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి, నిజంగా కొన్ని వస్తువులు చూపిస్తే సర్ప్రైజ్ అవుతారా లేదా, ఇలాంటి బిహేవియరల్ జడ్జ్మెంట్స్ మనం ప్రిడిక్ట్ చేస్తాము. అండ్ మోస్ట్ లైక్లీ అవి కరెక్ట్ కూడా అవుతాయి. ఈ ప్రిడిక్షన్ ఎలా చేస్తాము, లైక్ ఓన్లీ వెన్ వీ ట్రావెల్ విత్ దెమ్. చాలా రోజులుగా వాళ్ళతో ఉంటాము, కలిసి తింటాము, కూర్చుంటాము, లెగుస్తాము, కాబట్టి వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ మనకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఇండివిజువల్ లెవెల్గా ఈ బిహేవియరల్ ప్యాటర్న్ని అనలైజ్ చేయాలంటే దానే టెంపర్మెంట్ అంటారు. టెంపర్ అన్న ఒక వర్డ్ చాలా నెగిటివ్ కొనోటేషన్లో వెళ్ళిపోయింది. వాడికి చాలా టెంపర్ ఎక్కువ అంటే కోపం ఎక్కువ అని అనుకుంటారు. బట్ నో, టెంపర్మెంట్ ఈజ్ అ ప్రాపర్ నౌన్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ దానికి దాని ఓన్ డెఫినేషన్ ఉంది. అదేంటో మాట్లాడుకుందాము, స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: ಕ್ಲಾಕ್ ಟೈಮ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ 101.9. ವೆಲ್, ಟೆಂಪರ್ಮೆಂಟ್ అనేది ఒక మనిషి యొక్క బయాలజికల్ బిహేవియర్ అన్నమాట. ఈ బిహేవియర్ ఎలా వస్తుంది? ఒక ట్రిగర్ వల్ల. అంతే కదా, ఊరికూరికే పొద్దున్న లెగుస్తూ లెగుస్తూనే ఎవరు కోపంగా లేగరు, ఎవరు నవ్వుతూ లేగరు. దేర్ మస్ట్ బి సమ్ రీజన్. ప్రశాంతంగా లెగటానికి కూడా రీజన్ ఉంటుంది. అదేంటి? ప్రాపర్గా స్లీప్ ఉంటే డెఫినెట్లీ మనిషి ప్రశాంతంగా లెగుస్తాడు. ఏదన్నా నైట్ మేర్ వచ్చి ఉంటే భయపడుతూ లెగుస్తాడు. లేదు ఏదైనా మంచి పాజిటివ్ డ్రీమ్ వస్తే, మేబీ కెరీర్లో సక్సెస్ అయినట్టు, లేదంటే ఏదైనా హ్యాపీ మూమెంట్స్ ఉన్న డ్రీమ్ వస్తే ప్లెజెంట్గా లెగుస్తాడు. సో నిద్రలో ఉన్న మనిషి కూడా ఒక ట్రిగర్ వల్ల తన బిహేవియరల్ ప్యాటర్న్ అనేది మారిపోతుంది. ఆల్ దిస్ ఇస్ టెంపర్మెంట్. ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఒక పని చేస్తే డెఫినెట్గా కోపం వస్తుంది, అల్లరి పని చేస్తే కోపం వస్తుంది, కోపం వస్తే మనం వాళ్ళని కొడతాము ఆర్ అరుస్తాము. ఈ ప్యాటర్న్ కూడా చిన్నపిల్లలైనా సరే వాళ్ళకి ఒక 2-3 డేస్లో ఆర్ అట్లీస్ట్ ఒక 1-10 డేస్లో అర్థమైపోతుంది. నేను ఏడిస్తే వీళ్ళు వస్తువు ఇస్తారు, లేకపోతే నేను అల్లరి చేస్తే వీళ్ళ కోపం వస్తుంది మమ్మీ డాడీకి అని వాళ్ళ నా మీద అరుస్తారు. సో ఈ ప్యాటర్న్ అనాలిసిస్ అనేది వితిన్ నో టైం ఒక మనిషిని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. వెల్, ఈ టెంపర్మెంట్ అనేది మరి బయాలజికల్ బిహేవియర్ కదా, మనం కంట్రోల్ చేసుకోలేమా అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. ఇండివిజువల్ లెవెల్లో యూ జస్ట్ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ట్రిగర్స్. ఓకే, ప్రతి దగ్గర మనం అరవలేము, ప్రతి వాళ్ళ మీద మనము

మన థాట్ ప్రాసెస్ని ఇంపాక్ట్ చేయలేము, ఇంపోజ్ చేయలేము. కాబట్టి ఇంట్లో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జామ్టెడ్, కానీ బయట ఎవరు అర్థం చేసుకోరు. అరే పలానా విషయం వల్ల కోపంగా ఉన్నాడు, హీ డజంట్ మీన్ దాట్, షీ డజంట్ మీన్ ఇట్ అని ఎవరు అర్థం చేసుకోరు. మమ్మల్ని అనేసారు, మమ్మల్ని అనేసారు అని ఓవర్ బాధపడుతూ ఉంటారు అండ్ బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడానికి యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ట్రిగర్స్. ఆ తర్వాత ఏం చేయాలో మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

0: ರೇನ್ಬೋ 101.9
1: స్టూడియో క్లాక్ లో టైం 8:38 అండ్ మనము టెంపర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము. టు హ్యావ్ అ కంట్రోల్డ్ టెంపర్ ఫస్ట్ మనము ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయాలి అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ట్రిగర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామో, అలా కూర్చొని ఉంటే జస్ట్ ఇన్ ది ఎయిర్ ట్రిగర్స్ జరగవు. అనుకుందాము సేమ్ డే సేమ్ రొటీన్, మీ బాస్ మిమ్మల్ని దారిచారు ఆర్ దేర్ ఈస్ అ డిలే, మీరు ఫాలోఅప్ చేసినా కూడా యువర్ ఇంటర్న్ డిడ్ంట్ రెస్పాండ్, సేమ్ రొటీన్లో ఏదో ఒక ట్రిగర్ అయ్యి మీకు కోపం రావచ్చు. కోపం వచ్చింది కదా అని వెంటనే రియాక్ట్ అవ్వకుండా అండర్స్టాండ్ దట్ ఎమోషన్. ఈ ఎమోషన్ ఎందుకు వచ్చింది, పలానా పని మనకు తగ్గట్టుగా జరగకపోవడం, మనకు తగ్గట్టుగా కాకపోయినా ప్రామిస్ చేసిన పని ప్రామిస్ చేసినట్టు జరగలేదు, డిలే అవుతుందంటే వాళ్ళు చెప్పలేదు, ఇలాంటి సినారియోస్ మనకి ట్రిగర్ అవుతాయి. సో ఈ ట్రిగర్ని ఐడెంటిఫై చేసి ఒక 2 సెకండ్స్ పాజ్ తీసుకుని, ఓకే ఇది నా ట్రిగర్, దీనివల్ల నాకు కోపం వస్తుంది అని అర్థం చేసుకొని దెన్ స్టార్ట్ కౌంటింగ్ బ్యాక్ ఫ్రమ్ 5 to 1. అలా చేస్తే మన థాట్స్ అనేవి రియలైన్ అవుతాయి. యూ స్టార్ట్ గ్యాదరింగ్ యువర్ థాట్స్ అండ్ అప్పుడు ప్రశాంతంగా అరిచే బదులు వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ సీ అన్ ఇమ్మీడియట్ చేంజ్ ఇన్ యువర్ బిహేవియర్. ప్రీవియస్లీ ఈ వీడంతే ఈ బాస్ అంతే అరుస్తాడు అసలు అర్థం చేసుకోడు అని మన వెనుక మాట్లాడుతున్న వాళ్ళు ఇలా బిహేవియరల్ చేంజ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇంకా సీరియస్గా తీసుకుంటారు మనల్ని. దేల్ రెస్పెక్ట్ అవర్ టైం, దేల్ రెస్పెక్ట్ అవర్ డెడ్లైన్స్ అండ్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తారు ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిలే. అండ్ మీరు అనుకోకుండానే ప్రొడక్టివిటీ అనేది పెరిగిపోతుంది, మీరు అడగకుండానే యువర్ రిపోర్ట్స్ విల్ బీ ఇన్ ప్లేస్. సో ఇదే విధంగా పిల్లల విషయంలో కూడా కోపం వచ్చింది అరుస్తారు కొడతారు. ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలంటే ఓకే తప్పు పని చేశాడు వాడు, చిన్నోడు తెలియక చేశాడు కాబట్టి కోపంలో అరవకుండా కొంచెం కూర్చోబెట్టి అది కాదు నాన్న అలా కాదు ఇలా కాదని చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ టైం ఇఫ్ హీ రిపీట్స్ ఇఫ్ యూఆర్ ట్రిగర్డ్ అప్పుడు మందలించడం కరెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చెప్పేశాము వార్నింగ్స్ ఆర్ ఆల్రెడీ గివెన్. వార్నింగ్ ఇచ్చాకే రియాక్ట్ అవ్వాలి కాబట్టి వార్నింగ్స్ ఇచ్చేసాము దెన్ రియాక్టింగ్, అప్పుడు రియాక్ట్ అయినప్పుడు ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అని కూడా గుర్తు చేయొచ్చు. సో ఇలా ఒక ప్యాటర్న్ని బ్రేక్ చేసి ఇంకో కొత్త ప్యాటర్న్కి అలైన్ అవ్వాలి అంటే చాలా కాన్షియస్ ఎఫర్ట్ ఉంటుంది. బట్ వన్స్ యూ పుట్ ఇన్ దాట్ ఎఫర్ట్ మీకు ఏమైనా టెంపర్మెంటల్ ఇష్యూస్ ఉంటే దాట్ విల్ డెఫినెట్లీ బ్రేక్ ఆటోమేటిక్గా. ఒక ఫ్లోలో కాన్షియస్గా మీరు పని చేస్తూనే ఉంటారు, ఎలాంటి టెంపర్మెంటల్ ఇష్యూస్ రావు. ఇన్ టర్న్ ఓవర్లీ స్టిమ్యులేట్ అయిపోతే మన హెల్త్, మన బ్లడ్ ప్రెషర్, మన డయాబెటిక్స్ ఇవన్నీ వస్తాయని రియలైజ్ అయ్యారు.

0: అనుకుని ఆటోమేటికల్ యువర్ బ్రేక్ యువర్ ప్యాటర్న్. ఎదుటి వాళ్ళ కోసం కాదు నీ కోసం నువ్వు చేసుకోవాలి అని అంటే యూ విల్ డెఫినెట్లీ మూవ్ మౌంటైన్స్. సో డెఫినెట్లీ వాచ్ యువర్ ట్రిగర్స్ అండ్ చేంజ్ యువర్ ప్యాటర్న్స్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 8:41 స్టూడియో క్లాక్లో టైం. దిస్ ఈజ్ జాక్ నందిని.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఎస్ అబ్సల్యూట్లీ. నేను కూడా ఫస్ట్ ఇది ఒప్పుకునేదాన్ని కాదు, బట్ ఈవెన్చువలీ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ సైకలాజికల్. ఎస్.

0: సైకలాజికల్ అని ఎందుకు అన్నానంటే, అఫ్ కోర్స్ మనం అనుకున్న పని అనుకున్నట్టు అవుతే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ఫ్లో అట్ గుడ్ స్పీడ్ అనుకుంటాము. 1% అవ్వకపోయినా కూడా అసలేం జరగట్లేదు, ఇదొక స్లమ్ క్రియేట్ అయిపోయింది, నథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్, ఐఎమ్ స్టాగ్నెంట్, అసలు నాకు అలైన్గా ఏమి జరగట్లేదు అని వీ విల్ స్టార్ట్ బ్లేమింగ్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ ఆన్ ది ఎర్త్. బట్ జూమ్ అవుట్, అదే థింగ్ వేరే వాళ్ళకి అవుతే వాట్ విల్ బి సే? డోంట్ ఓవర్ థింగ్, నువ్వు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నావు, ఇట్స్ జస్ట్ ద సిచ్యువేషన్, చూడు అని ప్రోస్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అసలు ఎందుకు జరుగుతుందో చెప్తాము, అండ్ మొత్తం స్పిరిచువల్ బాబాలాగా చాలా పాజిటివిటీ కూడా ఇచ్చేస్తాము. ఏం కాదు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్, అంతా మన మంచికే అనుకోవాలని. బట్ మన వరకు వచ్చేసరికి వై డోంట్ వీ డూ దాట్? అబ్సల్యూట్లీ చేయాలి. పెయిన్, ట్రామా, సఫరింగ్, హ్యాపీనెస్, సాడ్నెస్, జాయ్, సారో, విన్, విక్టరీ, ఫెయిలియర్, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ లైఫ్. మనం లైఫ్ లీడ్ చేసాము, లివ్ చేసాము, ఒకటి ఒక డ్రీమ్ని గోల్గా పెట్టుకొని అచీవ్ చేసినప్పుడు ఇవన్నీ కదా గుర్తుంటాయి. ఆ రోజు టీవీలో ఏం యాడ్ చూసామో, ఇన్స్టాగ్రామ్లో ఏం స్క్రోల్ చేసామో గుర్తుండదు. పలానా రోజు ఎంత డిమోటివేటెడ్గా ఉన్నా ఎలా కూర్చొని చదివాము, ఎంత ఇరిటేటెడ్ ఉన్నా, ఎంత పిస్డ్ ఆఫ్ ఉన్నా, స్టిల్ గోల్ కోసము వాట్ ఆల్ ఎఫర్ట్స్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ టు అచీవ్ ద టార్గెట్, ఇవే గుర్తుంటాయి. సో ఈ పెయిన్, సారో, గ్రీఫ్, ఇవన్నీ దే ఆర్ లైక్ కలర్స్ ఇన్ ది క్యాన్వాస్ ఆఫ్ లైఫ్. సో ఈ కలర్స్ని చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. పెయిన్, సారో, ఇలా నెగిటివ్ ఎమోషన్స్ని అలా కంప్రెస్ చేయకుండా కూర్చొని వాటితో యూ హ్యావ్ టు సిట్ విత్ యువర్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్, హ్యాపీ ఎమోషన్స్ని ఎంత మంచిగా అడ్రస్ చేస్తామో అంతకన్నా ఎక్కువగా మనం నెగిటివ్ ఎమోషన్స్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ టు లెట్ దెమ్ గో. అవి కంప్రెస్ చేస్తూ ఉంటే మనలోనే ఉండిపోయి అది ఏదో ఒక పాయింట్కి సాచ్యురేట్ అయ్యి వీ విల్ బర్స్ట్ అవుట్. సో టు అవాయిడ్ దాట్ బర్స్టింగ్ అవుట్, ఈరోజు చిన్నగా అది చాలా చిన్న లెవెల్లో ఉన్నప్పుడే దాన్ని బయటికి పంపించేయాలి. అండ్ దాట్ ఈస్ డన్ బై సిట్టింగ్ విత్ దోస్ ఎమోషన్స్. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను, స్టే ట్యూన్డ్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2324085. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆల్ రైట్, సో ఫస్ట్ ఈ ఎమోషన్స్ అన్నిటినీ డీల్ చేశాక, అడ్రస్ చేశాక, వీ స్టార్ట్ ఫీలింగ్ లైట్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ కాన్ఫ్రంటేషన్. యా, బికాస్ మన ఎమోషన్స్తో మనం కూర్చుంటున్నాం కాబట్టి దిస్ ఈస్ డెఫినెట్లీ కాల్డ్ యాజ్ సెల్ఫ్ కాన్ఫ్రంటేషన్ ఆర్ ఫేసింగ్ ద మడ్. ఎస్, ఫేసింగ్ ద డర్ట్ బేసికలీ. ఆ తర్వాత ఇలాంటి

ఎమోషన్స్ తోని అట్ ద సేమ్ టైం లైఫ్లో అన్ప్లాన్ సిచ్యువేషన్స్తోని ఎలా కోపప్ చేయాలి అన్నది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉండాలి యాజ్ యూ గో ఆన్. బికాజ్ ఇవన్నీ డైనమిక్ లైఫ్ సిచ్యువేషన్స్, ఎంత టూ డూ లిస్ట్ రాసుకున్నా కూడా ఎవ్రీ డే ఈజ్ అ సర్ప్రైజ్. నో 9 o'clock యూ వాంట్ టు హిట్ యువర్ స్టడీ డెస్క్ బట్ దట్ డజంట్ హ్యాపెన్ అండ్ ఇంట్లో 12 ఎలా అయిందో యూ వోంట్ ఈవెన్ రియలైజ్. సో ఇలాంటి అన్ప్లాన్ సిచ్యువేషన్స్కి యూ షుడ్ స్టార్ట్ డెవలపింగ్ అ కోపింగ్ మెకానిజం. సో ఫస్ట్ కన్ఫ్రంటేషన్ తర్వాత ఇలాంటి ఒక కోపింగ్ మెకానిజం డెవలప్ చేసుకుంటే వీ విల్ బికమ్ రెసీలియంట్. సో ఫస్ట్ యు డీల్ విత్ ద మ్యాట్ అండ్ దెన్ బికమ్ రెసీలియంట్. రెసీలియంట్ అవ్వడం అంటే స్ట్రాంగ్ అవ్వడము. స్ట్రాంగ్ అవుతేనే కదా యూ క్యాన్ బర్స్ట్ అవుట్ ఆఫ్ ద రఫ్ సర్ఫేసెస్. సో వన్స్ కోపింగ్ మెకానిజం సెట్ అయిపోయాక యూ హ్యావ్ టు స్టార్ట్ ఓపెనింగ్ అప్ యువర్ సెల్ఫ్. నలుగురు ఏమనుకుంటారు అన్న ముచ్చట పక్కన పెట్టి ఫస్ట్ నువ్వేంటి, నీకేం కావాలి, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు అచీవ్, వాట్ ఈస్ యువర్ పొటెన్షియల్, ఇలాంటి అన్ని ఏరియాస్ని వన్ బై వన్ అడ్రస్ చేసి యూ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్ ఇన్ ద వరల్డ్. మేక్ అ క్లియర్ కన్ఫ్రంటేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడే కదా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇఫ్ యూ కీప్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ యువర్ హెడ్, లేకపోతే ఇన్సైడ్ యువర్ డైరీ, హౌ విల్ ద వరల్డ్ నో? సో సెల్ఫ్ కన్ఫ్రంటేషన్ ఎంత ఇంపార్టెంటో, కోపింగ్ మెకానిజం ఎంత ఇంపార్టెంటో, వీటి అన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ తర్వాత యూ హ్యావ్ టు బికమ్ ఎమోషనల్లీ డిటాచ్డ్. నో అటాచ్మెంట్స్ టు ఎనీథింగ్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, యువర్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. ఇఫ్ యు ఆర్ హెల్దీ, యువర్ ఫ్యామిలీ ఈజ్ హెల్దీ. సో బీ సో అబ్సెస్డ్ విత్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఆల్మోస్ట్ డిటాచ్డ్ విత్ ఎవ్రీథింగ్. హ్యావ్ ఓన్ అటాచ్మెంట్స్ అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ టు బ్లూమ్. సో ఒకసారి రీఐటరేట్ చేసుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డీల్ విత్ ద మార్ట్ అండ్ యువర్ సెల్ఫ్ కన్ఫ్రంటేషన్, ఆ తర్వాత రెసిలియన్స్, ఆ తర్వాత సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ బ్లూమింగ్. ఇదంతా వింటే మీకు ఏదన్నా ఎలిమెంట్ గుర్తొస్తుందా? ఇఫ్ నాట్ లెట్ మీ హెల్ప్ యూ. అండ్ దాట్ ఈస్ లోటస్. ఎస్, కీచడ్క కమల్ అని అంటారు. ఎందుకంటే లోటస్ అనేది బురదలో పుడుతుంది, బురదలో పెరుగుతుంది. సో అది బురదలో ఉన్నానే అని తల వంచుకొని నా బ్రతికి ఇంతే అని అనుకుని ఉంటుందా? కాదు. ఇట్ విల్ ఫైట్ విత్ ద మడ్, ఇట్ విల్ బికమ్ రెసీలియంట్. అంత టెండర్ పెటల్స్ ఆ బురదతోలో నుంచి బయటకు వచ్చి వరల్డ్కి, సన్కి ఫేస్ చేసుకుంటూ ఇట్ విల్ ఓపెన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బ్లూమ్స్. సో దిస్ ఈస్ ద లోటస్ థియరీ ఫర్ యూ. అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. బీ యువర్ ఓన్ లోటస్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, టెంపరేచర్స్ చాలా చాలా చాలా సివియర్గా ఉన్నాయి. దేర్ ఇస్ హీట్ వేవ్ గోయింగ్ ఆన్. సో స్టే హైడ్రేటెడ్, స్టే ఇండోర్స్, వేర్ బ్రీతబుల్ క్లోత్స్. స్టూడియో క్లాక్లో టైం 9:14 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే నందిని సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. లివ్ లాఫ్ అండ్ ఎంజాయ్.